ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 20వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం, జయము జయము బృందగానం, ఆదూరి సత్యవతీదేవి గారి సాహిత్యం, సంగీతం బిఏ నారాయణ గారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:40. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం ఆంగ్లంలో, ఢిల్లీ నుండి రిలీజ్.

ఉత్తిష్ట కమలాకాంతాత్ త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటవారే పక్షా

భౌమ బుధ వాక్పతి కాప్య సౌరి స్వర్భానుషత్ పరిషత్ ప్రధానా సదా సచరమావతి దాస దాసా

0: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు భక్తిరంజంలో మీరింతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత్రి శ్రీమతి ముక్కు లింగాలక్ష్మి గారు.
1: యోగా ధ్యానం ప్రణా

శ్వాస నిశ్వాసలను ఏ వ్యక్తి నిలుపగలడో అటువంటి వాడు వాసనాత్రయ మనోవికారాలను అధిగమించి రక్షింపబడతాడు. శ్వాస నిశ్వాసాల నిశ్చలత్వాన్ని చేరడమే యోగము అనబడుతుంది. అట్టి స్థితికి చేరినవారే యోగులు అనబడతారు. యోగ చిత్తవృత్తి నిరోధక. యోగము చిత్తవృత్తిని నిరోధించి యోగిగా తీర్చిదిద్దుతుంది.

శరీర గ్రీవ శిరస్సులను ఉచ్చస్థితిలో నిలిపి నాసికాగ్రమున దృష్టి నిలుపుటయే ధ్యానము అనబడుతుంది. యోగసిద్ధికి ధ్యానమే మూలాధారము. సంపూ

పూర్ణ ఆరోగ్యము, ఏకాగ్రత, మనోవికాసం, జ్ఞానశక్తి, విద్యాభివృద్ధి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, ఆత్మనిగ్రహ శక్తి, ఆత్మస్థైర్యం, ధ్యానం ద్వారా విద్యార్థి దశలో గలవారికి సిద్ధిస్తాయని పతంజలి తన భాష్యంలో వివరించడం జరిగింది. భావి భారత పౌరులకు అత్యంత శక్తిని ఒసగే ఔషధము ధ్యానమే సుమా. తప

0: అర్జున, భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశించాడు, తపస్వి కంటే యోగే గొప్పవాడు. యోగో భవతే దుఃఖః, దుఃఖనాశనం చేస్తుంది యోగమే. యోగ కర్మ సుకౌశలం, బుద్ధి నైపుణ్యాన్ని యోగమే ప్రసాదిస్తుంది. యోగస్థః కురు కర్మాణి, ధ్యానయోగం ద్వారా కర్మలు నివారించబడతాయి. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమే యోగమని చెప్పబడింది. యోగ సాధన రెండు విధాలుగా ఉంటుంది, జ్ఞానయోగము రాజయోగము. ఈ యోగ సాధనలు నాడీమండల శుద్ధిగరపి ధ్యాన యోగాల ద్వారా సుషుమ్న మార్గాన్ని భేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంగా మనుగడ సాగిస్తారు. ధ్యానం రోగనిరోధక శక్తి, మానసిక ఆందోళన నివారణ, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రాణశక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత, మనోధైర్యం మొదలగు సద్గుణాలకు జీవగర్రయ్యి వెలుగొందుతోంది. యోగం చిత్తవృత్తిని నిరోధించుట, చిత్త మాలిన్యాన్ని రహితం చేయుట, ఆధ్యాత్మికత, దుఃఖరాహిత్యాన్ని ఇది వసంగుతుంది. అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. పిరమిడ్ త్రికోణాకార చైతన్య స్వరూపమే. ధ్యానం చేయువారు అందరూ గురువులే. భారతదేశం ధ్యాన యోగాధ్యయన తరగతులు నిర్వహించి బాలల మనోవికాసానికి తుది మెరుగులు దిద్దుతూ నీరాజనాలు అందిస్తోంది. ఈ యోగా సాధనలో ప్రపంచ చరిత్రలో భారతదేశం అత్యున్నత స్థానాన్ని సాధించింది అనడంలో అతిశయోక్తి లేదు. స్వస్తి.
1: చింతన విన్నారు వ్యాఖ్యాత్రి శ్రీమతి ముక్కు లింగలక్ష్మి గారు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి నేలలు ఉంటాయి. ఆ నేలల్లో మరి రంగులు కూడా వేరే వేరే ఉండొచ్చు. కొన్ని చోట్ల నల్ల నేలలు ఉంటాయి, కొన్ని చోట్ల ఎర్ర నేలలు ఉంటాయి, ఇసుకతో కూడినటువంటి ఎర్ర నేలలు ఉంటాయి. అలాగే ఈ నేలల లోతు కూడా మరి ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుంది. కింద ఉన్నటువంటి తక్కువ లోతులోనే బండ పరిస్థితి ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ప్రాంతాల వారీగా కానీ లేకపోతే గ్రామంలోనే వివిధ పరిస్థితుల వలన కానీ మనకి నేలల్లో రకరకాలు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఆ నేలల్లో కూడా మరి పోషకాలు కూడా తేడాలుంటాయి. ఏదేమైనా మనము పంటలు పండించే ముందు నేల గుణగణాలు తెలుసుకొని మన పంట వేయటం చాలా చాలా ముఖ్యం. ఇది మామూలు పంటలైనా చివరికి పండ్ల తోటలైనా సరే. ముఖ్యంగా పండ్ల తోటల విషయానికి మనం వస్తే పండ్ల తోటలకు సంబంధించినటువంటి పంటల్లో కొన్ని పండ్ల తోటల వేర్లు చాలా లోతుపోతాయి. కొన్ని అయితే ఒక అడుగు రెండు అడుగులు పోయేవి కూడా ఉంటాయి, కొన్ని అయితే 10 అడుగులు పోయేవి కూడా ఉంటాయి. ఏదేమైనా ప్రధానంగా మనము ఈ పండ్ల తోటల సాగు చేసేటప్పుడు నేల గుణగణాలు తెలుసుకొని మనము ఆ పండ్ల తోటలు వేసుకోవచ్చా లేదా అనేది నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా నేల లోతు ఎంత ఉంది, మధ్యలో బండ ఏదన్నా పడుతుందా, అది కూడా గమనించుకొని మనం వేసేటువంటి పంట వేర్లు ఎంత లోతు పోతాయి అనే దాని మీద అవగాహనతోటి మనం పంట వేసుకోవాలి. అలాగే

0: విత్తనాలు తెలుసుకొని మనము ఆ పండ్ల తోటలు వేసుకోవచ్చా లేదా అనేది నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా నేల లోతు ఎంత ఉంది, మధ్యలో బండ ఏదన్నా పడుతుందా అది కూడా గమనించుకొని మనం వేసేటువంటి పంట వేళ్ళు ఎంత లోతు పోతాయి అనే దాని మీద అవగాహనతో మనం పంట వేసుకోవాలి. అలాగే కొన్ని ప్రాంతాల్లో పైన ఉన్నటువంటి ఒకడుగు రెండు అడుగులు నేల బాగా ఉండి ఉండొచ్చు, కానీ మధ్యలో సున్నం పొర వచ్చి ఉండొచ్చు. మరి ఆ తర్వాత మళ్ళీ మంచి నేల ఉండి ఉండొచ్చు. కానీ మనం పండ్ల తోటలు వేసేటప్పుడు అలా మధ్యలో గనక సున్నం పొరలు ఉన్నట్లయితే గనక పంట మొదట కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే సున్నపొర తొగులుతుందో అప్పుడు ఈ పంట ఎండిపోవటం మొదలవుతుంది, అప్పుడు మనం చాలా నష్టపోతాం. అందుకే పండ్ల తోటలు వేసేటప్పుడు మటుకు రైతు సోదరులు, మరి ఆ పంట లోతు ఎంత పోతుంది, అంటే ఆ దాని వేర్లు ఎంత లోతు పోతాయి అనే దాని మీద అవగాహనతో ఎన్ని అడుగుల వరకు మనం నేలను పరీక్షించుకోవాలి అనేది తెలుసుకోవాలి మనం. ఇక నేల లోపల మన పంటకు అనువుగా పోషకాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా చౌడు ఎక్కువగా ఉందా, లేదా ఆమ్లత్వం ఎక్కువగా ఉందా అనే దాని మీద కూడా పరీక్షలు చేయించుకోవాలి. దానికి సులువైన మార్గం ఏంటంటే మనం వేసేటువంటి నేలలో అక్కడక్కడ మనము కొన్ని అడుగుల పాటు గుంత తీసుకోవాలి. మనము ఈ గుంత తీసుకున్నాక ఏ అడుగు అడుగుకు మట్టి పరీక్ష చేయించుకోవాలి. అంటే ఒక్కొక్క అడుగుకి పైనుంచి ఒకటో అడుగు, మరి ఆ అంచులెంబడి నుంచి మట్టిని సేకరించి విడిగా మట్టి నమూనా సిద్ధం చేసుకోవాలి. ఇది కొన్ని చోట్ల గుంతలు తవ్విన తర్వాత మొదటి అడుగు మట్టిలంతా కలిపేసి ఒక మట్టి నమూనా, అలాగే పైనుంచి రెండో అడుగు, పైనుంచి మూడో అడుగు, ఇలా విడివిడిగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష కేంద్రానికి పంపి అక్కడ పరీక్ష చేయించినట్లయితే మనం వేయబోయేటటువంటి పంటకి ఈ నేల సరిపోతుందా సరిపోదా, మనము జీడి మామిడి అయినివ్వండి, మామిడి అయినివ్వండి, జామ కానీ, నిమ్మ కానీ, చింత కానీ, సీతాఫలం ఏదైనా సరే, మనం వేయబోయేటటువంటి పంటకి ఇది సరిపోతుందా లేదని నిర్ధారించుకోవాలి. అది భూసార పరీక్ష చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మనకి తేల్చి చెప్తారు. కాబట్టి మనము నేల గుణాన్ని తెలుసుకొని మనం పంట వేసుకోవాలనేది అవగాహన పెట్టుకోవాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నేల గుణంతో పాటుగా మనం భూగర్భ జలాన్ని వాడి పంట పండిస్తున్నట్లయితే గనక మన భూగర్భంలో ఉన్నటువంటి నీటి నాణ్యత ఏమిటి అనేది కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనం తీర ప్రాంతంలో ఉన్నాం, తీర ప్రాంతంలో ఒక్కొక్కసారి సముద్రపు నీరు మన భూగర్భ జలంలో కలిసేటువంటి అవకాశం ఉంది, అంటే ఉప్పు బారిపోయేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఆ నీటిని కనుక ఎక్కువ వాడితే వేర్లన్నీ పాడైపోతాయి, కాబట్టి ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి. అలాగే మనకి వంశధార కాలువ కింద ఉన్నటువంటి నల్లరేగడి నేలల్లో మురుగునీటి సౌకర్యం చాలా తక్కువగా ఉంటుంది, అది గనక మనం సరైనటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా కనుక మనం పంటలు వేసుకున్నట్లయితే మనం చాలా నష్టపోతాం. అలాగే సీతంపేట, అలాగే ఎత్తైనటువంటి మన్యం జిల్లాలలో మనకి అధిక వర్షాలు పడతా ఉంటాయి, ఎప్పుడు ఎక్కువ వర్షాలు పడతాయి కూడా ఒక్కోసారి అర్థం కాదు. ఈ అధిక వర్షాల వల్ల ఏమైందంటే నేలలో ఆమ్లతత్వం పెరుగుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు ఆమ్లతత్వం ఉన్నటువంటి నేలల్లో మనం వేయబోయేటువంటి పంట పండుతుందా పండదా, ఎంత ఆమ్లతత్వం ఉంది అనేది పరీక్ష చేయించుకొని ఆ తర్వాత మనము జాగ్రత్తగా పంటలు పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఆమ్లతత్వం ఉండి నేలలో పోషకాలు మరి ఏం దొరుకుతున్నాయి, ఎంత మొత్తంలో దొరుకుతున్నది పరీక్షించుకొని సరిపోతుంది అనుకున్నట్లయితే మనకి సమస్య ఏమీ లేదు. అలాగే మనము ఈ మైదాన ప్రాంతంలో, శ్రీకాకుళం కానీ ఇతర మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ ఉప్పు నేలలు పరిస్థితి కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆ ఉప్పును ఎరగొట్టడానికి అవకాశాలు ఏంటి, దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవాలి. జిప్సం వాడుకొని మామూలు పంటలు వేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, అలాగే తక్కువలో తెల్లేటువంటి మరి పండ్ల తోటలు వేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానాధికారి సలహాల మేర మనం నిర్ణయం తీసుకుంటే చక్కగా ఉంటుంది. ఏదేమైనా మనము సరైనటువంటి పద్ధతుల్లో సరైనటువంటి పరీక్షలు చేయించుకొని ఇటు భూసార పరీక్ష, అలాగే అటు సాగునీటి పరీక్ష చేయించుకొని మనం పంటలు వేసుకున్నట్లయితే మనకు సమస్య లేకుండా మంచి ఫలితాలు ఉంటాయి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. ప్రాంతంలో చాలా చోట్ల

తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా సంభవిస్తుంది. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: మంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వస్తువుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూహక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత రెండేళ్లలో భూపరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికి వెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉన్నాయి. మేము గ్రామ సభలు పెట్టాం, అన్ని తెలుసుకున్నాం. రీసర్వే పగడ బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవైసీ తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామ్ రేస్ వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.
0: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: పార్లమెంట్లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదే విధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లలో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛంద్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని

0: విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 1,04,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 1,06,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఒడిశా పశ్చిమబంగయోః ప్రవాసే భవిష్యతి. ओडिशायाः मयूरभंजमण्डले राष्ट्रपति द्रौपदी मुर्मू वर्यायाः अष्टषष्टीतमे जन्मदिवसोत्सवे प्रधानमंत्री तया सह पहाड़पुरग्रामे सम्मिलितो भविष्यति. तदनन्तरं तौ नेतारौ ओडिशाराज्ये मोहन चरण माझी प्रशासनस्य वर्षद्वयस्य कार्यकालपूर्त्यवसरे एकां विशालजनसभां सम्बोधयिष्यतः, यत्र हि 47,000,000,000,000,000 रूप्यकाणां विकासात्मकपरियोजनानां शुभारम्भो भविष्यति. पश्चिमबङ्गे प्रधानमन्त्री पश्चिमबङ्गदिवसावसरे भागं ग्रहीष्यति, यत्र हि अनेकासां प्रणालीनां शिलान्यासम् उद्घाटनं च विधास्यति. अस्मिन्नेव अवसरे प्रधानमंत्री पीएम कृषि सम्मान निधिं प्रसारयिष्यति, येन देशस्य 9.44 कोटि कृषकेभ्यः 80+8,18,000 रूप्यकाणि साक्षात् तेषां वित्तकोशेषु स्थानान्तरितानि भविष्यन्ति. एनटीए इति राष्ट्रीय परीक्षा संघटनेन प्रख्यापितं यत् श्वः आयोज्यमानायाः नीट यूजी 20-26 पुनः परीक्षायाः निष्पक्षं पारदर्शं च संचालनाय वयं पूर्णरूपेण सज्जाः. परीक्षेयं भारतस्य

0: एकपञ्चाशदुत्तरपञ्चशत नगरेषु विदेशस्य च चतुर्दश नगरेषु आयोज्यन्ते। इत्यन्तराले एनटीए संस्था परीक्षार्थीनां साहाय्यार्थम् एकाम् आधिकारिक व्हाट्सएप वाहिनीमपि निरमात्। संघटनेन स्पष्टीकृतं यत् सर्वे आधिकारिकाः सन्देशाः केवलं तस्य प्रमाणीकृत संख्यातः एव प्रेषयिष्यन्ते। सा संख्या वर्तते 9178279802877 इति। विदेशमंत्री डॉक्टर एस जयशंकर प्रत्यपादीत यत् अशांत जगति भारतेन स्वकीय राष्ट्रहितस्य रणनीतिक स्वायत्ततायाः अथ बहुध्रुवीयतायाः रक्षणं कुर्वता सहैव विभिन्न भौगोलिक क्षेत्रैः सह स्वसंबंधाः इतोपि सुदृढाः करणीयाः। नवदिल्ल्यां भारत अमेरिका मञ्चस्य गोष्ठ्याः सत्रं संबोधयन् डॉक्टर जयशंकरः अवोचत् यत् अनेक जटिलतासु सत्सु अपि भारत अमेरिका देशयोर सहभागित्वं विभिन्नेषु क्षेत्रेषु अविरतं वर्धमानम् अस्ति। तेन सविशेषं प्रकटीकृतं यत् यथा यथा भारतस्य वैश्विक उत्कर्षो भविष्यति तथा तथा तस्य राष्ट्रियहितानि अपि विशालानि विविधानि च भविष्यन्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्याम् आयोजितस्य एकस्य कार्यक्रमस्य अन्तर्गतं प्रधानमंत्री विकसित भारत रोजगार योजनायां चतुःशताधिक द्विसहस्र कोटि रूप्यकाणां प्रोत्साहन राशिं वितरितवान्। एकस्मिन् महत्वपूर्णे निर्णये सर्वोच्च न्यायालयः उदघोषयत् यत् निर्धारिते पदपथि चलनस्य अधिकारः नागरिकस्य मौलिकाधिकारो वर्तते। न्यायमूर्ति पी एस नरसिम्हा अथ न्यायमूर्ति ए एस चन्द्रूरकर इत्यनयोः प्रतिपादितं यत् निर्धारित पदपति चलनस्य नागरिकस्य अयं मौलिको अधिकारः प्राथमिकः अस्ति, सहैव यन्त्रीकृतवाहनानां गमनागमनस्य अपेक्षया अस्य प्राथमिकता भविष्यति। फीफा विश्वकप प्रतियोगितायां मैक्सिको दलेन दक्षिण कोरिया दलम् 1-0 अंकांतरालेन पराजितम्। क्रिकेट क्रीडायां भारत अफगानिस्तानयोर मध्ये तृतीया अंतिमा च एक दिवसीय स्पर्धा अद्य अपराह्णे चेन्नई नगरस्य एमए चितंबरम क्रीडांगणे भविष्यति। अवधेयं यत् एषः द्वन्द्वः अपराह्णे 1:30 समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సంవిధానం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో, 7:15 కొనసాగుతున్న ఉదయ సంవిధానంలో భాగంగా నేటి మాట అంశాలు. ప్రపంచ శరణార్థుల దినోత్సవం వివరాలు. చలనచిత్ర రంగ తొలి గీత రచయిత చందాల కేశవదాస్ గారి జయంతి విశేషాలు. భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వర్ధంతి సందర్భంగా విశేషాలు. అనంతరం లలిత సంగీత కార్యక్రమం, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. కర్నూలు జిల్లా సమాచార లేఖ 8:30 సిహెచ్ రామాంజనేయులు గారు అందిస్తారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:30 డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం, అన్నవరపు రామస్వామి గారు వయోలిన్, మహాదేవ్ లక్ష్మీనారాయణరాజు గారు మృదంగం, టిఎన్ సుభాష్ చంద్రన్ గారు ఘటం, బసవరాజు వి బాలసాయి గారు వేణువు. పాటల పల్లకి 8:59 వసుదయ కుటుంబం 10:15 పాటల పల్లకి కొనసాగింపు. మధురిమ 11:00 12:10 మధు మంజరి, 1:30 మహిళావాణి హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్. సైనిక మాధురి 2:31 స్వాస్థ్య జ్ఞాన్ ఔర్ విశ్వశక్తి కే లియే యోగ్. ఈ అంశంపై పాటలు శ్రీమతి షికా శర్మ గారి వ్యాఖ్యానంతో. ఈ మధ్యాహ్నం

55 నిమిషాలకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమ 23వ వ్యవస్థాపిత అంశం గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యవనలో. ఇది 3:55 మొదలు. సాయంత్రం 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరం. విశ్వాస్ కే ఛాయ్ సాయం సమీరంలో గుంజన్ శీర్షికన డాక్టర్ బి లక్ష్మి గారి కథానిక. పల్లెసీమలు 7:15 చెరకులో విత్తన సాగు, రైతులు సవరించుకోవాల్సిన అంశాల గురించి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పివి పద్మావతి గారి ప్రసంగం. 8:00 ఈ రాత్రి విశాఖపట్టణంలో నిన్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగార్ యోజనలో భాగంగా నిర్వహించిన రోజుగార్ మేళా 2026 కార్యక్రమంపై రేడియో నివేదిక నిర్వహణ శ్రీ బిఎస్ చంద్రశేఖర్, సహకారం శ్రీమతి జి పద్మ, సాంకేతిక సహకారం శ్రీ మానస రంజన్ ప్రధాన్, శ్రీ డి కార్తీక్ రెడ్డి. స్వరమాలిక రాత్రి 9:30 అఖిల భారత సంగీత కార్యక్రమంలో ఈ రాత్రి 10:00 శ్రీ వివేక్ కర్మాహి హిందుస్థానీ గానం. ఇవి నాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధతో ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలి జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీది నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లు పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి పరాజయం

0: ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయవేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ధ ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ధి, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ, డిజైన్ యూనిట్ల రూపంలో

0: రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిసెంబర్ 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణా కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27కు అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూలై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఉదయ సవీరలు కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట కార్యక్రమంలో ముందుగా

జూన్ 20 చరిత్రలో చాలా ముఖ్యమైన సందర్భం. యుద్ధం కావాలి కావాలి అని వెళ్ళేవాళ్ళని, వద్దు అని తమ మీద దాడి చేసేవాళ్ళని శరణు కోరడానికి ఒక్క అక్షరం తేడా. సమరాన్ని సమాశ్వాసించేవాళ్ళు రణార్థులు, వద్దు మమ్మల్ని కాపాడండి అనేవాళ్ళు శరణార్థులు. అదిగో జూన్ 20 చరిత్రలో శరణార్థుల దినోత్సవంగా భావిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజకు చెప్పడానికి, తెలియడానికి ప్రపంచ శరణార్థుల దినోత్సవం వరల్డ్ రెఫ్యూజీ డేగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈ వేధింపులు, హింసలు, తీవ్రవాదాలు, ఉగ్రవాదాలు ఇలాంటి సవాలక్ష కారణాల వల్ల స్వదేశాన్ని విడిచి రక్షణ కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారిని శరణార్థులు అంటారు అని ప్రామాణికుల మాట. పుట్టించోట ఉండలేక కొత్త ప్రదేశానికి వలస వెళ్ళి అక్కడ మనుగడ కోసం పోరాడుతూ చాలా కష్టనష్టాలు పడుతూ ఉండడం మనం చదువుతున్నాం, చూస్తున్నాం. వాళ్ళ పరిస్థితి గుర్తించడంతో పాటు సమాజంలో వారికి గౌరవ మర్యాదలు లభించేలా చైతన్యపరచడం ఈ రోజుకి నేపథ్యం. అంటే ఈ జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ఐక్యరాజ్యసమితి ఈ వ్యవహారాల సంఘం నివేదిక ప్రకారం, UNHCR అంటారు, ఇది ఎప్పుడొచ్చింది, 2025 ఏప్రిల్ చివరి నాటికి హింసా దౌర్జన్యాలు వేధింపుల వల్ల స్వదేశంలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోతున్న శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకున్నప్పుడు 2024తో పోలిస్తే ఈ సంఖ్య 20 లక్షలు ఎక్కువ అని గణాంకాలు తెలుస్తున్నాయి. ప్రపంచ జనాభాలో ప్రతి 67 మందిలో ఒకరు బలవంతంగా స్థానభ్రంశం చెందుతున్నారు. ఇలా రకరకాల దేశంలో తీసుకుంటే మొదటి ప్రపంచ యుద్ధంలో అంటే 1914-18 ఆ కాలం, రెండో ప్రపంచ యుద్ధం 1939-45 అప్పుడు ఏమైంది, లక్షలాది మంది ప్రజలు రక్షణ కోసం స్వస్థలాలు విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారు. ఇదంతా మనం పాత వార్తాపత్రికలు కానీ సమాచార కోశాలను కానీ తరచి చూస్తే తెలిసే అంశం. ఇంకా కొంచెం ఇవతలకొద్దాం. 1951 మొదటిసారి ఐక్యరాజ్యసమితి ఒక సమావేశాన్ని చేసింది. 2001 నాటికి జరిగే 50 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రతి ఏడాది జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా జరుపుకోవాలి అని ఐక్యరాజ్యసమితి తీర్మానం. ఇది జూన్ 20కి ఉన్న ప్రాపంచిక ప్రాధాన్యాల్లో ఒకటి. తర్వాత మనం ఏదైనా కార్యక్రమం మొదలెట్టాలంటే ఏదో కొంత సంప్రదాయబద్ధంగా వెళ్తాం, అవునా? ఒక నాటకం ఆరంభించాలి అంటే నాటక సమాజం వారు తెర తీయరు, వెనక నుంచి హారతి కొబ్బరికాయ మీద వెలుగుతూ కనిపిస్తూ ఉంటే అక్కడ అప్పుడు పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరంధామ పరమ పురుష పరాత్పర, ఇది వినబడగానే మనకి గొప్ప ఉత్సాహం వచ్చేస్తుంది. ఏది ఆ నాటకాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళకి, ముఖ్యంగా పౌరాణిక నాటకాలు, పల్లెటూళ్ళలో చేలగట్లమ్మట కూర్చొని భోజనాలు చేసాక ఇంకా ఏ చెరుగ్గడో అలా లాగుతూ, ఇంకా ఆలస్యం అయితే అది శీతాకాలం అనుకోండి, జాతరలోనూ అమ్మవారి పండుగల్లోనూ రెండో అరచేతుల మధ్య టీ గ్లాసు అలా తిరుగుతూ నాటకం చూస్తూనో, ఇంకా నాటకం ఆరంభానికి ముందు మరికొద్దిసేపట్లో మహత్తర పౌరాణిక నాటకం అని 7 నుంచి మనకి అనౌన్స్మెంట్ వినబడుతూ ఉంటుంది. 8, 9, 10 అయ్యాక అప్పుడు పరబ్రహ్మ పరమేశ్వర నాటక సమాజానికి జై అని తెర లేవగానే ఒక ఉత్సాహం. ఇంత తెర లేవడానికి ఈ నేపథ్యం, ఈ నాంది ప్రస్తావనలు ఎందుకు అంటే దీనికి బాణీ కట్టింది పాపట్ల కాంతయ్య గారు. మరి పాట రాసింది ఈరోజు మనం చెప్పుకోబోతుంటే మహానుభావుడు, వెండి తెరకు తొలి గీతాల జాజిపూల మాలికను అల్లిన వాచస్పతి చందాల కేశవదాస్ గారు. ఈరోజు ఆయన జయంతి. పరబ్రహ్మ పరమేశ్వర అని ఆయన రాసిన పాట పాడకుండా నాటకం మొదలెట్టేది లేదు. అలాంటి మహానుభావులు చందాల కేశవదాస్ గారు.

తొలి తెలుగు సినీ గీత రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, హరికథకుడు. మనకు మొదటి శబ్ద చిత్రం అనగానే వెంటనే మనం భక్త ప్రహ్లాద అంటాం. దానికి పాటలు రాసింది చందాల కేశవదాస్ గారే. 1976 ఇదే నెల ఇదే తేదీన ఆయన జక్కేపల్లిలో పుట్టారు. పాపమ్మ అమ్మ చందాల లక్ష్మీనారాయణ గారు నాన్నగారు, వారికి ఈయన రెండో కుమారుడు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో చందవోలు, అదే తర్వాత చందోలు అయిపోయింది ఈ 18-19 శతాబ్దాల మధ్య. ఆ చందోలు ఈ చందాల, అది వారింటి పేరు. కేశవదాస్ గారి తాత చందాల శ్రీనివాసులు గారు ఖమ్మం జిల్లా గంగిదేవి పాడుకు చెందినవారు. వారిది ఆయుర్వేద వృత్తి. చందాల కేశవదాస్ గారికి ముందు నుంచి కూడా చదువు సాములతో పాటు సంగీతాలు, ఛందస్సు అది నేర్చుకున్నాక చందాల కేశవదాస్ గారు కాస్త చాకి ఒత్తొచ్చి చందాల కేశవదాస్ గారు కూడా అయ్యారు. ఛందస్సు ఆయనకి ఒక ఇంద్రధనుస్సులాగా విరిసి పద్యాలు, పాటలు, పాటలకైతే మాత్రా ఛందస్సు, ఇలాగ ప్రారంభమై హరికథలు సొంతంగా రాసి చెప్తూ దేవాలయాలకి గాలిగోపురాలు నిర్మించడం, అష్టావధానాలు చేయడం, ఆసుకవిత్వం చేయడం, సంగీతం, రచన, కూర్పు, హరికథలు, గేయ గానం ఒకటా రెండా ఇవన్నీ చేస్తూ రాధాకృష్ణ నాటకాలకు, లంకాదహనం వీటన్నిటికీ కూడా ఆయన పద్యాలు పాటలు రాస్తూ నాటకరచన చేశారు. నాటక రంగంలో చందాల కేశవదాసు అనగానే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఈ వస్త్రంతో చేసిన తెర నుండి వెండి తెరకు ఆయన్ని తీసుకెళ్ళింది ఈ సాహిత్య సంగీతాలే. 1931 మార్చి 15 ఆలం అరా అనే ఒక మాట బొమ్మ వచ్చింది, అంటే టాకీ, తొలి భారతీయం. ఆ తర్వాత తెలుగులో ఏకాఏకి ఒక టాకీ తీయాలని సంకల్పించారు. అది భక్త ప్రహ్లాద, కనకతార, వీటికి కేశవదాసు మాటలు పాటలు రాశారు. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాదుడిగా కృష్ణాజీరావు షిండే, ఇలా రకరకాల పాత్రలు. 1931-32 రాసిన పాటలు తొలి చిత్రం భక్త ప్రహ్లాద. అది 42 తీసిన భక్త ప్రహ్లాదలో వాడుకున్నారు. ఇహ శ్రీకృష్ణ తులాభారం, మరి కనకతార, కనకతారలో పాటలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయంటే అబ్బా ఆనాటి సంగీతం అది అనుకోకూడదు. ఆద్యములెప్పుడూ ఆరాధ్యములు అన్నట్టుగా ఆరంభాలు. సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఉన్న ఉపకరణాలతో ఉన్నతమైనటువంటి శ్రావ్యత సామర్థ్యం కనబరిస్తే

సీతాకళ్యాణం, రుక్మాంగద, బలిబంధనం, కేశవ శతకం ఇవన్నీ కూడా ఆయన రాసిన పద్యరచన సినిమా స్క్రిప్టులతో పాటు. ఇలా వచ్చిన డబ్బంతా ఆయన చక్కగా సొంతంగా దాచుకొని, ఆయనకి ఎన్ని కంకణాలు వేశారో, గండపెండేరాలు వేశారో, మెడలో హారాలు, ఇంకా ఏమేమి బంగారు వస్తువులు తొడిగారో అవన్నీ కూడా దాచుకోలేదండి. నీళ్లు లేని చోట బావులు తవ్వించి, నీడ కల్పించడానికి తోటలు వేయించి, అన్నదానాలు చేయించి, అతిథి అభ్యాగతులను ఆదరించి, ఎవరైనా వస్తే వారికి భోజనం చేస్తున్నప్పుడు పక్కన కూర్చొని విసనకర్రతో వీచేవారట. ఈయన్ని అభిమానించే ఒకనొక వ్యక్తి అలా దూరంగానే నిలబడి నమస్కారం పెడుతూ ఉంటే పిలిచి భోజనం పెట్టి పక్కన వేవనతో విసిరారు. అలాగే భద్రాచలానికి ఆయన చాలా చాలా సంకీర్తన సేవతో పాటు నగదు రూపంగా కూడా తన సేవలు అందించారు. గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చారు. ఎవరికో డబ్బు లేకపోతే శ్రీమతి బంగారు గాజులు తెప్పించి అమ్మారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో 1956లో తమ్మిర రామాలయం ఆయనకి ప్రాణం. సినీ రంగం నుంచి వచ్చాక అక్కడికి వచ్చేసరికి ఆయన తోడైన పాపట్ల కాంతయ్య గారు కానీ మిగతా వాళ్ళు లేరు. నారపరాజు గారిని ఆయన పక్కన పెట్టుకొని భీష్ముడు అంపశయ్య మీద ఉన్నట్టు, నన్ను తెలిసిన వాళ్ళు లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, రారు. భగవంతుని ఆదేశం మేరకు చేయగలిగినంత సేవ ఆయన చేత

ఎంచుకున్నాడు. ఇంకా ఏమైనా ఉంటే వచ్చే జన్మలో చూడొచ్చు, ఇంకా ఉండవలసిన అవసరం లేదు అని ఆ తమ్మెర రాముని నామస్మరణల తెమ్మెరలో తన ప్రాణవాయువులు లీనం కాగా వెళ్ళిపోయారు చందాల కేశవదాస్ గారు. కానీ అద్భుతమైన శక్తులు, సిద్ధి అంటే సాధనతోనే అందాల, అవే వాటి అందచందాల, అవును అని నిరూపించారు కేశవదాసు చందాల. ఆయన వెళ్ళిపోయిన ఇప్పటికీ కూడా కడతగ్గని హారం ఆయన పాటలున్న శ్రీకృష్ణ తులాభారం. నాటకమైన వెండితెర మీద ఆడిందైనా, ఉన్ననాళ్ళు ఆడింది ఆట పాడింది పాట, ఇప్పటికీ అదే రంగస్థల కళాకారులకు రత్నాల బాట.

0: పేరము ఇది సమయము మించినన్ దొరుకదు త్వరంగొనుడు సుజనులారబలే మంచి సౌకబేరము.
1: అంతే కదా, సమయమున్ మించినన్ దొరకదు. మూడో నేటి మాట ఉంది కదా, సమయం రసమయమవుతూ ఉండగా సమయపాలన అనే నియమం ఉన్నప్పుడు దేవులపల్లి వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు మాట మనిషి లాంటిది, పాట పక్షి లాంటిది. మాట మనిషి అలా ఉండిపోతుంది, పాట పక్షి లాంటిది ఎగురుతూ ఉంటుంది. ఆ ఎగురుతున్న పక్షిని సకాలంలో సరైన సమయంలో మనం బుజ్జకిస్తే కాసేపు చక్కగా దాన్ని ఆడుకోవచ్చు. పక్షి అన్నది అలా ఆడుకొని అది పాడుకుంటూ ఉంటే స్వేచ్ఛగా వదిలేయాలి, కానీ దాన్ని వాడుకుందామని చూడకూడదు. ఎందుకు అంటే వదిలేస్తే స్వేచ్ఛాభిహంగం అంటామే అలా ఉంటుంది. ఎందుకండి ఈ విహంగాల హంగులు హంగాలు ఈ రంగాలు అంటే, మరి ఈరోజు చెప్పుకోవలసిన విఖ్యాత పక్షి శాస్త్రవేత్త పద్మవిభూషణుడు రాజ్యసభ సభ్యులు సలీం అలీ గారి వర్ధంతి. ఆయన పుట్టింది నవంబర్ 12, 1896 ముంబై. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఆలీ తన తల్లిదండ్రులకు పదో బిడ్డ. తన పదో ఏట తల్లిదండ్రులు మరణించారు. బంధువులు మామయ్య అమీరుద్దీన్ చాబ్జీ వీళ్ళందరూ మొత్తానికి తోడు నీడగా ఆయన పెరిగారు. ఆ పెరగడం ఎలాగా, కొంతకాలం తన పెంపకపుదారుల మీద ఆధారపడిన తన రెక్కలు తనకు వచ్చాక, అదిగో చూశారా లెక్కలు అంటే అలా ఉంటాయి పక్షి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు. రెక్కలు వచ్చాక తన కాళ్ళ మీద తను నిలబడి కదా అనుకోవాలి. సరే ఆయన ఇష్టం, ఆయన అభిరుచి అంతా కూడా పక్షుల మీదే. ఈ పక్షి శాస్త్ర అధ్యయనం దిశగానే బాల్యం నుండి పరిశీలన విద్య అధ్యయనం అక్కడ ముంబైలో, ఈ బర్మాలో ఇలా సాగింది. జర్మనీలో బెర్లిన్ విశ్వవిద్యాలయం జూలాజికల్ మ్యూజియంలో పక్షుల అధ్యయనం గురించి చాలా నేర్చుకున్నారు. 1930 ఆయన ఒక పత్రిక ప్రకటించారు, హైదరాబాద్, కొచ్చిన్, గ్వాలియర్, తిరువాన్కూర్, ఇండోర్, భోపాల్ లాంటి స్థానిక సంస్థానాధీశుల సహాయంతో అక్కడున్న పక్షుల గురించి. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా పక్షిని సంరక్షించాలి. తెల్లారులేస్తే మనకి పక్షులతోటే వ్యవహారం. ఇప్పుడంటే కనుచూపు మేర కాకి కూడా కనబడడం లేదు. అది ఎప్పుడో కావు కావు కావు కావు ఉంటే అరిపే కాదు, రక్షించు రక్షించు అని ఎక్కడికో ఎగిరిపోయాయి పిచ్చుకలు. సరే సరే, పర్యావరణం ఇవన్నీ ఉంటాయి. మరి ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటే ఒక్క పక్షి ముక్కు కాదు కదా, దాని తోక అందులో ఏ భాగం కూడా కనబడకుండా ఎగిరిపోయాయి. ఎందుకు అంటే దానికి కావాల్సిన వనరులు ఎగిరిపోయాయి. అలాగే లేనప్పుడే ఇలాంటి సుదూరమైన అగమ్యగోచరమైన భవిష్యత్తుని ఆనాడే ఆయన ఊహించి పక్షిని కాపాడాలన్నారు. మనకు కూడా భారతీయ ఇతిహాసాల్లో మొట్టమొదటి నుంచి చూడండి, రామాయణం అనగానే అందులో ఎన్ని పక్షులు వస్తాయో

జటాయువు, సంపాతి, ఒకటా రెండా అన్ని పక్షులే. భారతంలో హంసలు, చిలకలు ఇవి. ఇక భాగవతంలో అన్ని చోట్ల పక్షులున్నాయి, రకరకాల పక్షులున్నాయి. మనిషికి చమత్కారం ఏంటంటే ఫలానా వాళ్ళ నేనున్నాను, ఫలానా అమ్మాయిలా నేనున్నాను, ఇంకోరులా ఉన్నానని పోల్చుకోరు. అదేమిటో జంతువులతోటి పక్షులతోటి అబ్బా పాడితేనండి కోకిల్లా ఉంటుందండి. ఆ పలుకులేంటండి, చిలక పలుకులు. ఎంత బాగా నడుస్తోందో వయ్యారంగా, హంసలాగా, అబ్బా పించం విప్పిన నెమల్లాగా ఆ నాట్యం ఏమిటి. ఇంకా అతను చూడండి, కొదమసింహంలాగా నడుస్తున్నాడు, ఎంత గాంభీర్యం అని. ఇలాగ జంతుజాలాలతోటి పక్షి సంతానంతో మనం పోల్చుకుంటాం. మన పోలికలకి, మన ఉపమానాలకి అన్నీ కావాలి. పక్షి అంటే మనకు అద్భుతమైన ఉపమానం, సంరక్షించడంలో మాత్రం వాటికి అవమానం. పైగా పాటలు కూడా రాసుకుంటాం కదా మనం, వాటికన్నా మన తక్కువ ఏమిటి, మనకన్నా వాటి ఎక్కువ ఏమిటి అని. ఏమిటి అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.

అప్పటి ప్రధాని నెహ్రూకి లేఖ రాశారాయన. ధన సహాయం పొంది పక్షుల సంరక్షణకి భరత్పూర్ పక్షి సంరక్షణ వనం, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు వీటి కోసం ఆలీ ఎంతో కృషి చేశారు.

ఇలలో కోయిలలో అద్భుతమైన గానాన్ని, సంగీత జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఆరాధిస్తూ, కోయిలలకు ఏమున్నాయి అంటే వాటిని తక్కువ చేయడం కాదు, అత్యున్నతమైన దానికన్నా ఇంకా నేను ఎక్కువగా ఉన్నానేమో అనుకోవడం మానవ సహజం. పద్మభూషణ పురస్కారం ఇంకా రకరకాలన్నీ కూడా ఈయనకి మానవ సహజంగా వచ్చినవి కాదు. అమానుషము అంటే మానవత్వం కాకపోవడం, అతి మానుషత్వము అంటే మానుషత్వాన్ని మించినటువంటి గొప్ప లక్షణం. అది సాటి మనిషిని ప్రేమించడమే అసాధ్యమైపోతున్న ఈ రోజుల్లో అలాంటి దుస్సాధాలని దాటి పక్షిని ప్రేమించడం. అందుకే పద్మభూషణుడయ్యాడు, స్వర్ణ పతకం వచ్చింది, పద్మవిభూషణ పురస్కారం. 1958లో నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోగా ఎన్నికయ్యారు. 1985లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు సలీం అలీ. 1987లో తన 91వ ఏట ఏదో హంస రాయబారంలాగా ఆయనలోని పక్షి ప్రాణ రక్షణ రాయబారాల హంస పరమహంసలో లీనమైపోయింది 91వ ఏట. ఆయన పెంచిన, ఆయన పంచిన కోకిలమ్మలకు, చిలకమ్మలకు, పావురాళ్లకు ఎంచక్క సంరక్షణ పందిట్లో చక్కటి పెళ్లిళ్ళు జరగడం పర్యావరణ పరిరక్షణాత్మక జగత్ కళ్యాణార్థమై కాదు.

రెండూ కలిపితే లలిత సంగీత సాహిత్యం. అదిప్పుడు అంగాడి శివప్రసాద్ గారి స్వరంలో. ముందుగా ఆదూరి సత్యవతీదేవి గారి రచన ఒక పాటకు మేఘమైతిని.

వినబోతున్న పాట కందుకూరి రామభద్రరావు గారి రచన. ఇటు తిరుగవో చెలి పలుకవో

0: శ్రీ అంగాడి శివప్రసాద్ గారి స్వరంలో కొన్ని లలిత గీతాలు విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పుష్పాంజలి.

వెంగమాంబ చిత్రం నుండి చిత్రగానం విన్న పాట పెళ్లి చేసి చూడు చిత్రం నుండి పేలేల పాడగా ఇప్పుడు చిత్రస్వరంలో.

0: as it delivered a far-reaching judgment that could reshape urban planning and road design across the country, reports Hindustan Times. Delhi High Court upholds government order blocking Telegram to secure NEET retest. Government empowered to issue emergency blocking directions under IT Act, writes the Indian Express. In its editorial titled Trump's Versailles and a Chance for Peace, the Tribune writes that there is delicious irony in the fact that President Trump signed the Memorandum of Understanding with Iran at Versailles on June 17. The terms of Trump's surrender at Versailles are a far cry from the conditions that he had unilaterally set for the Iranians. Like the original Treaty of Versailles in June 1919, this one will have a profound psychological impact, not just on the US, but also on Israel, on the Gulf states, and indeed on Iran itself. And finally, an app, Abhigyan, has been launched that will soon enable police and agencies to carry out instant fingerprint-based verification of criminal records using scanners linked to a database of over 1.3 crore suspects and convicts, reports The Hindu. And with that, it's back to you, Naresh.
1: Thank you, Subhadra. But now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu and Prime Minister Narendra Modi to inaugurate and lay foundation stone of development projects worth over 47,000 crore rupees in Odisha's Mayurbhanj district today. Prime Minister Modi to release 23rd installment of the PM Kisan to over 9 crore farmers from Hooghly in West Bengal. Senior Indian bureaucrat Vivek Agarwal appointed as Vice President of Financial Action Task Force FATF. New Delhi reiterates its commitment to combat terror financing. NTA to conduct nationwide mock drill today ahead of NEET UG re-examination scheduled for tomorrow. SEBI clears channel for easier transfer of shares to legal heirs of deceased investors. And in men's cricket, India to take on Afghanistan in third and final ODI of series in Chennai this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ వింటారు.
3: కర్నూలు జిల్లాలో ప్రారంభమైన సర్ ప్రక్రియ, యోగా ఏర్పాట్లు, ఉద్యోగ మేళా వంటి తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, తహసీల్దార్లకు ఎస్ఆర్ఐ ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్ ప్రక్రియలో భాగంగా 77% ఓటర్ మ్యాపింగ్తో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. వలస వెళ్లిన వారి ఓట్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగించరాదని, అన్ని వివరాలు సమగ్రంగా విశ్లేషించి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారు చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై తాజా నివేదికలను అందజేయాలని జలవనరుల శాఖ ఉమ్మడి జిల్లా చీఫ్ ఇంజనీర్ కె కబీర్ బాషా ఆదేశించారు. అమరావతిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణుడు నిర్వహించిన సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను ప్రస్తావించారు. వాటిపై సమగ్ర నివేదికను పంపాలని మంత్రి కార్యాలయం నుంచి కర్నూలు సీఏకి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. గుండ్రేవల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఎన్ని గ్రామాలు మునక గురవుతాయన్న తాజా వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించి పంటల దిగుబడి పెంచవచ్చని కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారిణి మాధురి అన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలో ఆమెతో పాటు బంగ్లాదేశ్ ప్రతినిధి అబ్దుల్ జుబో సోహెల్, ఢిల్లీ నుంచి వచ్చిన సుధా నారాయణ్, హెల్త్ న్యూట్రిషియన్ ఎన్ఎఫ్ఎఫ్ ప్రతినిధి గౌతమి తానా పొదుపు కార్యాలయంలో పొదుపు మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం అమలు తీరుపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ 4.62 లక్షల మంది కంటే ఎక్కువ మంది యోగాలో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నూర్ల ఖమర్ ఆదేశించారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు క్యూఆర్ కోడ్ను వినియోగించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకుని యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశు సంపదతోనే సుస్థిర ఆదాయం సాధ్యమని, పాడి పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించనున్న పశువుల సమూహం పునరుత్పత్తి కార్యక్రమంపై ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కృత్రిమ గర్భధారణ, పోషకాహార నిర్వహణ, దూడల సంరక్షణ వంటి శాస్త్రీయ పునరుత్పత్తి చర్యలు పశువుల ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పిల్లలతో పనిచేయించిన

0: ఎరమని చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో స్థానిక న్యాయ సేవా సదనంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలకార్మికులు కనిపిస్తే డయల్ 1098 గాని 1500 కు ఫిర్యాదు చేయాలని అన్నారు. కళాశాలలు నిర్వహించే ఉద్యోగ మేళాలు యువతకు వరంలాంటివని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రాభివృద్ది సాధ్యమని అన్నారు. యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. యోగాతో మానసిక ఆరోగ్యం చేకూరుతుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద పర్యాటక యోగాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకుని 21 నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను భారీ రాయితీతో విక్రయిస్తున్నామంటూ ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన నకిలీ బ్రాండ్లను సృష్టించి ఆకర్షణీయమైన ప్రకటనలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దన్నారు. క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు చెప్పవద్దన్నారు. ఇటువంటి అంశాల కోసం హెల్ప్ లైన్ నెంబరు 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వ్యవసాయాధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ కార్యక్రమాల అమల్లో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతో పాటు అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. తక్కువ కాలంలో దిగుబడినిచ్చే కరువును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సిహెచ్ రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం, అన్నవరపు రామస్వామి గారు వయలిన్, మహాదేవ లక్ష్మీనారాయణరాజు గారు మృదంగం, టిఎన్ సుభాష్ చంద్ర గారు ఘటం, బసవరాజు వి బాలసాయి గారు వేణు. కార్యక్రమంలో ముందుగా ఖరహరప్రియ రాగంలో ప్రక్కాల నీలాబడి తాళం మిశ్రచాపు.

చివరిగా మాయామాళవ గౌడరాగంలు మేరు సమాన ఆదితాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. అనవరపు రామస్వామి గారు వైలిన్, మహాదేవ లక్ష్మీనారాయణరాజు గారు మృదంగం, టిఎన్ సుభాష్ చంద్రన్ గారి ఘటం, బసవరాజు వి బాలసాయి గారు వేణువు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమానికి గానాహ్వానం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, కోడ్ 0891. హలో హలో,

0: हेलो
1: हेलो हेलो हेलो, फोन इन लाइव। శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, కోడ్ 0891. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్.

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. ఫోన్ ఏం లేవు, పాటల పల్లకి.
1: నా పేరు తెలిసాల పద్మావతి విజయనాథ్ మాట్లాడుతున్నాను అండి.
0: చెప్పండి.
1: చెట్టు కింద ప్లేడర్ సినిమాలోని తెలాకి నామ్ గాడి ఆ పాట కావాలండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్కారం అండి. మీ పేరు?
2: మా పేరు అర్పూజ్ లక్ష్మణ్ రావు అండి.
1: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పంజా జంక్షన్ బెమ్మగడ్ టెంపుల్ అండి, అగ్రహారం వీధి. మీ ప్రోగ్రామ్ చాలా బాగుతుందండి. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలు వెళ్తున్నాను మీ ప్రోగ్రాం.
1: ఓకే అండి, ఇప్పుడు ఏం కావాలి?
2: ఆమె కదా పూర్ణ కొమ్మన్నారు.

0: ಹಲೋ ಹಲೋ, ಫೋನ್ ಇನ್ ಲೈವ್. ಹಲೋ,
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను ఆకొండి ప్రసాద్, విజయనగరం నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి.
1: పంతులమ్మ చిత్రంలో మానస వీణా మధుగీతం పాట వేస్తారా?
0: తప్పకుండా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
1: విజయనగరం, రేణుకా నగర్ కాలనీ, విజయనగరం నుంచి అండి.
0: మానస వీణ మధుగీతం, సరే,
1: శివరంజని రాగం.
0: అలాగే.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లని మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి.
1: రేపు యోగా దినోత్సవం ఉంది కాబట్టి దాని సందర్భంగా మన అల్లరిమగుడు మూవీ నుంచి బమ్ చిక్ చెయ్యి.

0: హలో
1: హలో సార్, నేను నుంచి మాట్లాడుతున్నాను, కాకినాడ జిల్లా.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నమస్కారం సార్, నా పేరు శ్యామ్ సుందర్ సార్. ఒకే ఒక్కడు నుంచి నెల్లూరు నెరజాన సాన్ కావాలి సార్.
0: మీరు ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు?
1: తుని అండి, తుని, కాకినాడ జిల్లా.
0: తుని తుని తుని ఒకే ఒక్కడు, తప్పకుండానండి, వినండి.
1: ఓకే సార్.

0: हेलो। हेलो
1: ఓంకారండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
1: సార్, ఏడంత మేడ ఈ చిత్రంలోనండి. అరటి పండు వలసి పెట్టి

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్.

0: ఇదిగో
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హలో హలో

పాటల పల్లకి ఫోన్ ఇన్ లేవ్ కార్యక్రమం విన్నారు. తిరిగి మరిన్ని పాటల కోసం ఈ పల్లకి సిద్ధమయ్యేది 10:15 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. పశ్చిమాసియాలో సైనిక చర్యకు అమెరికా స్వస్తి పలికింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు 14 అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్లు గురువారం వర్చువల్ పద్ధతిలో ఈ 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో సమావేశమయ్యేందుకు ప్యారిస్ వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచే ఈ చారిత్రాత్మక పత్రంపై సంతకం చేశారు. అటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా టెహ్రాన్ నుంచి దీనికి ఆమోదం తెలపడంతో ఆ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లెబనాన్ సరిహద్దులతో సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాలలో ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సైనిక చర్యలు దాడులను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించాయి. అలాగే కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారి అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డుకట్టుగా మారిన హార్మో జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. ప్రారంభంలో 60 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఇరాన్ కల్పించనుంది. అదేవిధంగా ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి ఆ దేశ సరిహద్దుల వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఉపసంహరించుకోనుంది. ఇరాన్కు అమెరికా ఆర్థిక సహాయం అందించడంతో పాటు వివిధ దేశాల్లో స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, అలాగే ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ట్రెజరీ మినహాయింపులివ్వనుంది. తాము ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఈ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే తమ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వల భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే దానిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో రాబోయే చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం తదుపరి చర్చలను శుక్రవారం నుండి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ముస్తబా ఖమేనీ స్పందిస్తూ, భవిష్యత్తులో ముఖాముఖి చర్చలు జరపడం శత్రుదేశ అభిప్రాయాలను అంగీకరించడం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ అవగాహన ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ సంతకం చేయడానికి అనుమతినిచ్చానని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి అధ్యక్షుడు పెజెష్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తుది ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ నాయకులకు అనుమతిచ్చినట్లు ముస్తాబా ఖమేనీ వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే ఇరాన్ కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందంపై ఆయనకు ఎదురైన ఒక ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ, ఇది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని భవిష్యత్తులో జరిగే చర్చల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. కానీ ఇరాన్తో చేసుకున్న ఈ ఒప్పందం చాలా శక్తివంతమైనదని, దీని కారణంగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ నూతన ఉత్తేజాన్ని అందుకున్నాయని చెప్పారు. ఇక అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి, ఆ ప్రాంతంలో నెలలు తరబడి కొనసాగిన సంఘర్షణల వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ ఒప్పందం ఒక కీలకమైన దౌత్య పురోగతి అని అభివర్ణించాయి. ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసి చర్చల ద్వారా శాశ్వత శాంతిని సాధించాలని ఖతార్, తుర్కీయే, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మొదలగు దేశాలు కోరాయి. ఈ ఒప్పందంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనలను అమలు చేసిన తరువాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇరాన్కు ఎటువంటి నిధులు విడుదల కాలేదు.

0: అని మున్ముందు కూడా ఆ విధానం మారదని చెప్పారు. ఈ ఒప్పందం పూర్తిగా ఇరాన్ పనితీరు ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరాన్ తన దగ్గర ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను తగ్గించుకుంటూ అణ్వాయుధాలు తయారీ జరగకుండా అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించడం వంటి చర్యలకు అంగీకరిస్తేనే ఆంక్షల సడలింపును అమెరికా పరిశీలిస్తుందని చెప్పారు. నిబంధనలకు కట్టుబడి ఉంటూ ఇరాన్ సరైన చర్యలు తీసుకుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి భాగస్వామి అయ్యేందుకు ఇరాన్ కు అవకాశం ఉంటుందన్నారు.
1: And the simple fact is that the only way the Iranians get any of those resources, not a single penny by the way from the United States of America under any circumstances, but the only way that they would ever get any benefit of the bargain is if they comply fully and change their behavior. And so you really have a win-win situation for the United States of America. If the Iranians don't change their behavior, their military and their nuclear program is still destroyed. If they do change their behavior, then they are going to have a transformative relationship with the Middle East, and the Middle East will have a transformative relationship with the people of Iran. That's a win for the American people and for the President of the United States, regardless of which option the Iranians ultimately choose.
0: అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ భిన్నంగా స్పందించింది. ఈ ఒప్పందం తమకు వర్తించదని, ఇజ్రాయెల్ స్వతంత్ర సార్వభౌమ దేశమని ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్గ్విర్ ఒక ప్రకటన చేశారు. అయితే ఇరాన్ మాత్రం లెబనాన్ అంశాన్ని కూడా తుది ఒప్పందంలో భాగంగా చేర్చాలని డిమాండ్ చేసింది. లెబనాన్ సరిహద్దు భద్రతా అంశం తమకు అత్యంత ముఖ్యమని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ శాంతి ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే లెబనాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దక్షిణ లెబనాన్ లోని నబతియా జిల్లాలో IDF జరిపిన వైమానిక రాకెట్ దాడుల్లో 16 ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్ లోని జెనీవాలో శుక్రవారం శాంతి ఒప్పందంపై చర్చలు ప్రారంభమవడానికి ముందు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో లెబనాన్ అంశాన్ని కూడా చేర్చింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి ఆ ప్రాంతాన్ని వేయడాలని ఒప్పందంలో ప్రస్తావించారు. అయితే దీనిని ఇజ్రాయెల్ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హెజ్బుల్లా నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పలుమార్లు స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 10 వరకు ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వైదొలగబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ దళాలు దాడులను ముమ్మరం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. లెబనాన్ హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. లెబనాన్ వివాదాన్ని తాము ఓ చిన్న యుద్దంగా పరిగణిస్తున్నామని, ఇరాన్తోనే అసలు చిక్కు ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో తనకు గొప్ప సంబంధాలున్నాయన్నారు. అయితే లెబనాన్ విషయంలో నెతన్యాహు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. హెజ్బుల్లాను తుదుముట్టించే బాధ్యత సిరియాకు అప్పగించాలని ఇజ్రాయెల్కు సూచించినట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత అభివృద్ది చెందిన 7 ఆర్థిక వ్యవస్థల సమాఖ్య అయిన G7 గ్రూప్ ఆఫ్ 7 52వ శిఖరాగ్ర సదస్సు జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లోని ఏవియన్ నగరంలో జరిగింది. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరత, ఆర్థిక సవాళ్లు, భద్రతా సమస్యలు, సాంకేతిక పరిణామాలు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరిగాయి. G7 సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో రష్యా యుక్రెయిన్ యుద్దం ఒకటి, యుక్రెయిన్కు కొనసాగుతున్న మద్దతు, యుద్ద పరిష్కారానికి దౌత్య మార్గాలు, రష్యాపై ఆర్థిక ఒత్తిడి కొనసాగింపు వంటి అంశాలపై G7 దేశాల నాయకులు చర్చించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ సమావేశంలో పాల్గొని తన దేశానికి భద్రతా సహాయం, పునర్నిర్మాణ మద్దతు పెంచాలని కోరారు. మధ్యప్రాచ్య పరిస్థితులు కూడా ఈ సదస్సులో అత్యంత ప్రాధాన్యత పొందాయి. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి ప్రయత్నాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా భద్రత, హార్మో జలసంధి పరిస్థితిపై G7 నాయకులు చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యత సాధించడం, ఆర్థిక భద్రతను పెంచడం అవసరమని G7 నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ది చెందుతున్న AI సాంకేతికత వల్ల కలిగే అవకాశాలు, సవాళ్లు, డేటా భద్రత, పిల్లల ఆన్లైన్ రక్షణ, బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. కీలక ఖనిజాల సరఫరా భద్రత కూడా ఈ సదస్సులో ప్రాధాన్యత పొందింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన లిథియం, నికెల్ వంటి ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధార పడకుండా సరఫరా మార్గాలను విస్తరించాల్సిన అవసరాన్ని G7 దేశాలు చర్చించాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై సభ్య దేశాల నాయకులు ఉమ్మడిగా ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా ద్వారా లాభాలు పొందుతున్న అంతర్జాతీయ నేర ముఠాలపై

0: మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ఈ మేరకు సదస్సు ముగింపులో G7 దేశాలు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హార్మో జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. నౌకాయాన స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలని తాము ఎప్పుడూ నమ్ముతామని, అన్ని దేశాలు కలిపి దీనిపై దృష్టి పెట్టాలన్నారు. సముద్ర వాణిజ్యంలో భారతదేశానికి చెందిన లక్షలాది మంది నావికులు ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో తమ సేవలను అందిస్తున్నారని, వారు ప్రపంచ ప్రగతిలో గొప్ప సహకారం అందిస్తున్నారని, వారి భద్రత కూడా తమకు ముఖ్యమైనని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్ అమెరికా రక్షణ సహకారం బలంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందం కాలం చెల్లిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా భారత్ స్పష్టం చేసింది. నిన్న జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 62వ సమావేశంలో భారత్ తన రైట్ ఆఫ్ రిప్లైను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ మాట్లాడుతూ, తాము ఉగ్రవాద బాధితులమని చెబుతూ భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారతదేశ వైఖరి అత్యంత సుస్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సహకారాన్ని డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 6 దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని తేల్చి చెప్పారు.
1: This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorist estate policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades.
0: 2026 FIFA ప్రపంచ కప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో 48 జట్లు పాల్గొన్నాయి. ఇది ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్ గా నిలుస్తోంది. ఉత్తర అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో నూతన జట్లకు అవకాశాలు పెరగడంతో కొత్త పోటీలు, ఆసక్తికరమైన మ్యాచ్లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ దశలోనే అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. ఫేవరెట్ జట్లుగా భావిస్తున్న దేశాలకు చిన్న జట్లు గట్టి పోటీ ఇచ్చాయి. పోర్చుగల్ జట్టును డిఆర్ కాంగో 1-1 నిలువరించడం టోర్నమెంట్ లో ముఖ్యమైన పరిణామంగా మారింది. అలాగే ఘనా జట్టు పనామాపై 1-0 తేడాతో విజయం సాధించింది. గ్రూప్ దశ కొనసాగుతున్న కొద్దీ ఏ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయనే ఆసక్తి పెరుగుతోంది. అగ్రసరైన జట్లపై ఒత్తిడి పెరుగుతుండగా అనూహ్య విజయాలు సాధిస్తున్న జట్లు టోర్నీలో తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి. ఇక మరోవైపు ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గత శుక్రవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మహిళా క్రికెట్ జట్లన్నీ తలపడుతున్నాయి. మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటుండగా గ్రూప్ దశలో ప్రతి జట్టు కీలక విజయాల కోసం పోరాడుతోంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ మాత్రం వెస్టిండీస్ శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై 65 పరుగుల తేడాతో ఇటీవల విజయం సాధించింది. మొత్తంగా మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ దశలోనే ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. గ్రూప్ దశ చివరి దశకు చేరుకునే కొద్దీ సెమీఫైనల్ అవకాశాల కోసం ఈ పోటాపోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి 2727244 నంబర్కి కానీ 2727288 నంబర్కి కానీ డైల్ చేసి మీకు కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు. 0891 కోట్ కూడా కలిపి.

0: హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి.
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: చెప్పండి
1: సార్. తోడు నేర్ సినిమాలో మన్నున మాన్యాలు ఉన్నాయని పాటి కావు సార్?
0: తప్పకుండా.

0: హలో.
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: నమస్కారం అండి. బాగున్నాం.
1: నా పేరు ఎం రమణ, ఎల్లమంచిలేరే పెదపి నుంచి మాట్లాడుతున్నాను. గురుగారు, ధర్మపేట దద్రెల్లు దద్రెల్లుందులోను శీతాకాలం సాయంకాలం సాయంకాలం అండి.

0: हेलो, फोन इन लाइव। हेलो,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి। ఏ సినిమా?
1: మోగ మనసులో రికార్డ్ కావాలండి.
0: మూగ మనసుల్లో ఏ పాట కావాలి మీకు?
1: ఏ పాట అన్నా పర్లేదండి.
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రామకృష్ణ అండి.
0: రామకృష్ణ?
1: ఆ
0: ఎక్కడి నుంచి?
1: ఓజా కోజా కండి.
0: సరే,

0: ని తిరిగేవాడు మాదా కవళం.
1: ఇల్లు వాకిలి లేని వాడు బెచ్చ వెట్టుకుని తిరిగేవాడు.
0: ఎగుడు దిగుడు కన్

0: हेलो हेलो,
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం
1: హలో
0: అండి.
1: సార్, యమకింకరుడు చిత్రంలో సుశీల బాలసుబ్రహ్మణ్యం జయశ్రోస్ పాడిన పాట ప్రసారం చేయండి. కంటికి నువ్వే దీపం, కనులకు నీవే రూపం పాట ప్రసారం చేయండి.
0: మీ పేరు
1: శంకర్ సార్, జగదాంబ సెంటర్.
0: యమకింకరుడు?
1: సుశీల
0: సరేనండి,
1: బాలసుబ్రహ్మణ్యం జయశ్రోస్ పాడిన పాట.
0: తప్పకుండానండి, వినండి.
1: ఓకే సార్, నమస్తే.

0: హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం, చెప్పండి.
1: బాలభారత సినిమా ఉంది, మానవుడు మహనీయుడు కావాలండి.
0: మీ పేరు?
1: తెలియచండి, శంకర్రావు విజయనగరం.
0: సరే,

0: హలో
1: సార్, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: సార్, నా పేరు తాతేలు భోగాపురి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి
1: సార్. మాకు అంతులేని సార్ సినిమా నుంచి తాళ్ళి కట్టు శుభ్రాలు పాట కావాలి సార్.
0: తప్పకుండా.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

परचाई का।

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం.
1: నా పేరు సత్యవాడ సూర్యకుమారి.
0: చెప్పండి.
1: నాకు స్వామి వెంకటరమణ అని పట్టుకుంటే 10,000 అనే సినిమాలో పాట కావాలండి.
0: సరే, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. సంస్కారమే మానవత్వానికి మకుటం. ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః అనే సూక్తి ప్రకారం భోజనం, నిద్ర, భయం, వంశవృద్ధి అనేవి జంతువులకు, మనుషులకు సమానమైనవి. కానీ మానవుణ్ణి ఇతర ప్రాణుల నుంచి వేరు చేసేది ఒక్క ధర్మం, విచక్షణ జ్ఞానం మాత్రమే. ఆ ధర్మానికి, ఉత్తమ ప్రవర్తనకు మూల స్తంభమే సంస్కారం. రూపం, ధనం తాత్కాలికమైనవి. కానీ ఒక వ్యక్తిని సమాజంలో చిరస్మరణీయుడిగా నిలిపేది కేవలం వారి సంస్కారమే.

చదువు సంస్కారం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. మన భారతదేశ చరిత్రలో ఎందరో మహానుభావులు తమ సంస్కారంతో ప్రపంచాన్ని జయించిన వారున్నారు. స్వామి వివేకానంద చికాగో సర్వమత సమ్మేళనంలో కేవలం ఒకే ఒక్క పిలుపుతో ప్రపంచాన్నంతటినీ తన వైపు తిప్పుకున్నారు. అది ఆయనలోని ఉన్నతమైన సంస్కారానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనం. అలాగే సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల జీవితాలు కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేటి ఆధునిక యుగంలో మానవుడు సాంకేతికంగా ఎంతో ఎదిగాడు. చంద్రుడి పైకి వెళ్తున్నాడు, కృత్రిమ మేధస్సును సృష్టిస్తున్నాడు, కానీ అతని కాంక్ష మాత్రం తీరట్లేదు.

శ్రీశ్రీగారు మహాప్రస్థానంలో అన్నట్టు నిజానికి మనిషి అవ్వడం ఒక ఎత్తు అయితే మనిషిగా బ్రతకడం మరొక ఎత్తు. ఇంట్లో తల్లిదండ్రుల పెంపకంలో, గురువుల బోధనలో మనం చదివే మంచి పుస్తకాల ద్వారా సత్ప్రవర్తన అలవడుతుంది. మనకు రూపం ప్రకృతి ఇస్తే దాన్ని అందంగా మార్చుకోవడం మన సంస్కారం నేర్పిస్తుంది. యద్భావం తద్భవతి అన్నట్లు మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం అలానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్నతమైన చదువులతో పాటు ఉత్తమమైన సంస్కారాన్ని కూడా అలవర్చుకోవాలి. మన చిన్నారులకు చిన్ననాటి నుంచే మంచి నడవడిక అలవాటు చేస్తే పువ్వుకు తావిలా జీవితాంతం అది వారి తోడుంటుంది.

सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ఒకరినొకరు గౌరవించుకుంటూ కలసికట్టుగా ఎదుగుతూ ఎవరిపైనా ద్వేషం లేకుండా జీవించడమే మానవ వికాసానికి మూల సూత్రం. మనిషి సంఘజీవి, సమాజం లేకుంటే వ్యక్తి ఉనికి లేదు. కేవలం చట్టాలను గౌరవించడం మాత్రమే కాదు, తోటి మనుషుల పట్ల సానుభూతిని కలిగి ఉండడం, పర్యావరణాన్ని రక్షించడం, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయకుండా ఉండడం, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జీవించడం కూడా ముఖ్యమే. ఒక వ్యక్తి సంస్కారం అతడు ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, సమాజంలో ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సమిష్టి జీవనమే సమాజం అన్న సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి సమాజ హితం కోసం పాటుపడాలి.

వెలుగు నీడలు చిత్రం నుంచి మాధవపేతి సరోజిని పాడిన పాట విన్నారు. అక్షర జ్ఞానం లేకపోయినా సంస్కారంతో బ్రతికిన మహానుభావులు ఎందరో ఉన్నారు. విజ్ఞానం కంటే వివేకం గొప్పది. శతక కవులు చెప్పినట్లు అక్షరాలు రాకపోయినా సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలిసిన వాడే నిజమైన జ్ఞాని. మునుపు మన దేశంలో ఎందరో కేవలం తమ సంస్కారంతోనే కుటుంబాలను, నైతిక విలువలను నిలబెట్టారు. పెద్దలను గౌరవించడం, అబద్ధాలు చెప్పకపోవడం, పరుల సొమ్ముకు ఆశ పడకపోవడం అనేవి కూడా ఎక్కడూ నేర్పరు. అవి కేవలం అంతర్గత సంస్కారం వలనే అలవడతాయి. చదువది ఎంత గలిగినను రసజ్ఞత ఇంచుకైనా లేదు, ఆ చదువు నిరర్థకంబు అని వేమన గారు ఎన్నడో చెప్పారు కదా. మనిషి మదిలోన మమత లేని చదువులు నిరర్థకమేగా.

గురజాడ అప్పారావు గారు అన్నట్టు సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడే గుణం ప్రతివారు అలవర్చుకోవాలి. పొరుగువాడికే తోడ్పడే గుణం అలవాటు చేసుకోవాలంటే ముందు మనవారిని బాగా చూసుకోవాలి కదా. ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, వారి పట్ల మనం ప్రదర్శించే భక్తి గౌరవం బాధ్యతలే మనలోని నిజమైన సంస్కారానికి కొలమానాలు. ప్రపంచంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎంతటి ధనవంతులైనా తల్లిదండ్రులను గౌరవించని నాడు ఆ జీవితం వ్యర్థం. నాస్తి మాతృ సమాచాయ, నాస్తి మాతృ సమాగతి, నాస్తి మాతృ సమం త్రాణం, నాస్తి మాతృ సమాప్రపాహ. అంటే తల్లిని మించిన నీడ లేదు, తల్లిని మించిన దిక్కు లేదు, తల్లిని మించిన రక్షణ లేదు, తల్లిని మించిన దాహాన్ని తీర్చే చల్లని కుండ లేదు. శివాజీ మహారాజ్ వీర శివాజీగా మారడానికి ఆయన తల్లి జిజేబాయి ఇచ్చిన సంస్కారమే కారణం. ఆయన ఏ చిన్న పని చేసినా, యుద్ధానికి వెళ్ళినా ముందుగా తల్లి ఆశీస్సులు తీసుకునేవారు. ఆమె చూపిన మార్గంలోనే ధర్మాన్ని రక్షించారు. అలాగే మనం కూడా మన తల్లికి అంతటి గౌరవం ఇవ్వాల్సిందే.

కుటుంబ వ్యవస్థకు తండ్రి ఒక రక్షకుడు, మార్గదర్శి. ఒక బిడ్డకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించే మొదటి గురువు తండ్రి. తండ్రి ప్రేమ బాహ్యానికి కఠినంగా కనిపించినా లోపల పిల్లల భవిష్యత్తు పట్ల ఎంతో ఆరాటం ఉంటుంది. తండ్రి పట్ల మనం ప్రదర్శించే భక్తే మన సంస్కారానికి కొలమానం. తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టాలను తాను అనుభవిస్తూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాడు. ఆయన క్రమశిక్షణ, త్యాగం, నైతిక విలువలే మనకు నిజమైన ఆస్తులు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని గౌరవించి కంటికి రెప్పలా చూసుకోవడం మన ప్రాథమిక మానవీయ విలువ. అటువంటి పిల్లలు ఉన్న తండ్రి ఆనందానికి అవధులు ఉండవు.

మాతా పిత గురు దైవం అన్న సూక్తి ప్రకారం భగవంతుని కంటే ముందే తల్లిదండ్రులు వస్తారు. మనం వారికి ఇచ్చే అతిపెద్ద బహుమతి కేవలం ధనకనక వస్తువాహనాలు కావు. వారి ముసలితనంలో మనం ఇచ్చే కొద్దిపాటి సమయం, ప్రేమ, ఆదరణ మాత్రమే. కన్నవారిని గౌరవించి వారిని పూజించే సంస్కారం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లే నందనవనంగా మారుతుంది. మన పిల్లలు మనల్ని ఎలా చూసుకోవాలని మనం అనుకుంటామో మొదట మనం మన తల్లిదండ్రులను అలా చూసుకోవాలి. ఎందుకంటే సంస్కారం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి ప్రవహించే జీవనది.

ఒక కుటుంబానికి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలు వృక్షానికి వేళ్ల వంటివారు. వారు తమ జీవిత అనుభవాలను మనకు అందించి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. నేటి ఆధునిక ప్రపంచంలో విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది, కానీ దురదృష్టవశాత్తు వృద్ధాశ్రమాల సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. డబ్బు సంపాదనలో పడి కన్నవారిని భారంగా భావించే సంస్కృతి మంచిది కాదు. ఇది సమాజ క్షీణతకు సంకేతం. సంస్కారం లేని చదువు, కన్నవారిని ఆదరించని సంపద సమాజానికి కీడు చేస్తాయి. మనం ఎంత మన పనుల్లో బాధ్యతల్లో తల మునకలై ఉన్నా కూడా పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు. వారి వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారి మనసుకు బాధ కలిగించకుండా మాట్లాడుతూ, వారి త్యాగాలను గుర్తించి కృతజ్ఞతతో జీవించాలి. ఈ ప్రేమ ఆప్యాయతలే వారు కోరుకునేవి.

మహాభారతంలో శ్రవణ కుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావిడిలో మోసి తీర్థయాత్రలు చేయించాడు. ఇది మనకు తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన బాధ్యతను గుర్తు చేస్తుంది. వృద్ధాప్యంలో పెద్దవారికి శారీరక బలం తగ్గుతుంది. ఆ సమయంలో వారికి మనం ఇవ్వవలసింది కొద్దిపాటి సమయం, ఆదరణ, గౌరవం. వారి మాటలను వినడం, వారి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించడం మన కనీస ధర్మం. ఇంట్లో పెద్దల ఆశీస్సులు ఉన్న కుటుంబం సుఖ సంతోషాలకు నెలవుగా ఆనందంగా ఉంటుంది. మలి వయసులో మనుమలతో గడిపే కాలమే పెద్దవారికి మానసిక ప్రశాంతతనిస్తుంది. సీతారామయ్య గారి పనవరాలు. చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. ఉన్నతమైన సంస్కారం, విశాల హృదయం ఉన్నవారికి ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. సమాజంలో శాంతి, కరుణ, సత్యం, అహింస, పరస్పర గౌరవం వంటి నైతిక సూత్రాల కలయికే మానవత్వం. సాంకేతిక విప్లవంతో ప్రపంచం ఎంత వేగంగా దూసుకుపోతున్నా మానవీయ విలువలు లేని సమాజం పునాది లేని భవనం లాంటిది. తోటి మనిషి కష్టంలో ఉంటే స్పందించే గుణం, స్వార్థాన్ని వీడి నలుగురికి సహాయపడడం, ప్రకృతిని గౌరవించడం నిజమైన మానవత్వం. మనిషిగా బ్రతకడానికి కావలసిన నైతిక బలాన్ని ఇచ్చేవే ఈ విలువలు. నోరారా పిలవాలే గాని పలకని మనిషి ఉంటాడా?

రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసి ప్రపంచంలోని దుఃఖానికి కారణాలను వెతుకుతూ కరుణ అహింస అనే మానవీయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గౌతమ బుద్ధుని వంటి మహనీయులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ పుణ్యభూమిలో పుట్టడం ఒక వరం. మనకు గుర్తింపును, సంస్కారాన్ని, రక్షణను ప్రసాదించిన భరతమాత పట్ల కృతజ్ఞతతో, గౌరవంతో నడుచుకోవడమే నిజమైన దేశభక్తి. అది కేవలం ఒక భావన కాదు, అది ప్రతి భారతీయుడి ప్రాథమిక సంస్కారం. మన దేశ చట్టాలను గౌరవించడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడం, దేశ వనరుల్ని వృధా చేయకపోవడం, తోటి భారతీయులతో సఖ్యతగా మెలగడం మన బాధ్యత. మనం ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా మన మూలాలను, మన మాతృభూమిని మరవకూడదు. దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి అమరవీరుల చరిత్రలు ఎప్పటికీ మన స్మృతి పథంలో మెదులుతూనే ఉండాలి. అమూల్యమైన వారి దేశభక్తి, త్యాగగుణం మనకు ఎన్నటికీ ఆదర్శం. రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవం, పితృదినోత్సవాలు కేవలం ఒకరోజు జరుపుకునే వేడుకలు కావు. అవి మన జీవితాంతం పాటించవలసిన నైతిక విలువలకు ప్రతీకలు. లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనతో యోగాను మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుందాం. అదే సమయంలో మాతృదేవోభవ, పితృదేవోభవ అనే సూక్తిని పాటిస్తూ మన తల్లిదండ్రులను గౌరవిద్దాం. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఉన్నతమైన సంస్కారాన్ని కలిగి ఉన్నప్పుడే నిజమైన మానవత్వం వర్ధిల్లుతుంది. అప్పుడే మన జీవితానికి, సమాజానికి పరిపూర్ణమైన సార్థకత లభిస్తుంది.

మీరింతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుండి 12 గంటలకు. సమర్పిస్తున్న వారు ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: మధుమంజరిలో ముందుగా కన్మణి, ర్యాంబో, ఖతీజా చిత్రం నుంచి చిన్మయి పాడిన పాట.

అల్లరి ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర

సొగసు చూడ తరమ చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు శ్రోతలకు. గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియచేయవలసిన మా వాట్సాప్ నెంబర్ 7416171299. మా ఈమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మా ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీల ద్వారా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు. గమనిక విన్నారు మధుమంజరిలో. చివరిగా అన్నయ్య చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో మధ్యాహ్నం 12:40 నుంచి 1:20 వరకు మరిన్ని చిత్రగీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30గా వస్తోంది. కొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా ప్రజాజీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बने. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: केंद्र बोग्गु गनुल शाखा मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చొరవతోనే ఐక్యరాజ్య సమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది.

ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో ఉదయం 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్ట్రపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్ట్రపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీనిగా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయలు వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం 1 ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ని కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా పల్నాటి పౌరుషం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శోభాశంకర్.

గాంధీవం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్, చిత్ర పాడిన పాట విన్నారు. శ్రోతలు తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత లిటిల్ సోల్జర్స్ చిత్రం నుంచి రామ్ చక్రవర్తి, ఎంఎం శ్రీలేఖ, విష్ణుకాంత్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఇదే ప్రసారంలో మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. మా మహిళా శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0891-272-2444. గమనిక విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్చాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాంకేతికతకు మరింతగా అలవాటు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మికత, యోగా వంటివి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద రామ్దేవ్ బాబాతో నిర్వహించిన యోగా సాధనా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రామ్దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారని, వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రామ్దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషమని కొనియాడారు. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ,
1: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం నాట్ ఓన్లీ ఈజ్ ఫాలోయింగ్ యోగా, ఈ కన్విన్స్డ్ యునైటెడ్ నేషన్స్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఈవెంట్, యోగా ఇంటర్నేషనల్ డే. టుడే 190 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ యోగా. దట్ ఈస్ అవర్ గిఫ్ట్.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
2: మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారతీయులుగా.
0: రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడజవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలుపుతూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని వీధుల్లోని చెత్తను తొలగించారు. అనంతరం అధికారులు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లా లింగంగుంటలో విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయి అని మంత్రి వివరించారు. పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 782.55 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం 2,342.92 కోట్లు విడుదల చేయనుందని అచ్చెన్నాయుడు వివరించారు. రాష్ట్రంలో నూతన టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందే అని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన రాయితీలను ఇచ్చామని మంత్రి చెప్పారు. చేనేత వస్తాల అమ్మకాలను ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరు అయిందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.

0: విజయవాడలో ఔషధ నియంత్రణ భవన్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించడం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల నాణ్యత నిర్ధారణ పరీక్షలకు రాష్టస్థాయి ల్యాబ్లో స్థానికంగా పరీక్షలకు వీలవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: అధికారికంగా పనులు నిర్వహించడానికి ఒక శాశ్వత బ్రేటరింగ్ కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా, దాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భం కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత 2 సంవత్సరాల్లో 14.3 కోట్ల నిధులు మంజూరు చేసి ఇవాళ భవన నిర్మాణం పూర్తి చేశారు. ప్రజల ప్రాణాలని సంరక్షించే బాధ్యత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి ఉంది. ఎందుకంటే నాణ్యమైన మందులు లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అదేవిధంగా నిబంధనలకు లోబడి మందుల పంపిణీ జరగకపోయినా, మార్కెట్ లో లభ్యత లేకపోయినా దాని దుష్పరిణామాలు కూడా ఉంటాయన్న విషయం కూడా మన అందరికి తెలిసిందే.
0: రేపు జరిగే నీట్ పునఃపరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రశ్న పత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లను ఎన్టీఏ వినియోగించనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ, ఎన్టీఏ, రక్షణ శాఖ అధికారుల మధ్య పలుమార్లు సమావేశాలు జరిగాయి. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన పథకంలో దేశంలో ఎరువులు విక్రయించే అన్ని కంపెనీలు తమ సబ్సిడీ ఎరువులను భారత్ అనే ఒకే బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలోని సుబ్బనాయుడు కండ్రిక గ్రామంలో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రైతుల కోసం ఫ్రెండ్లీ యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాల యూరియాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరిస్తూ,
2: ఏపీ ఎయిమ్స్ యాప్ అనే దాని ద్వారా రైతులకి యూరియా అండ్ డిఏపి ఈ 2 ఎరువుల్ని ఈ యాప్ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఎకరాకి 3 బస్తాల చొప్పున 3 విడతల్లో ఈ యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో మా పేర్లు కనిపించట్లేదు, అలాంటి ఎక్కడ కూడా లేదు. ఈ పేరు కనపడకపోయినా మళ్ళీ పేరు యాడ్ చేసి రైతులకు ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఒకరే వచ్చి 20-30 బస్తాలు అట్లా తీసుకుపోయేటువంటి విధానం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక రైతుకి 8 ఎకరాలు ఉంటాయి, 8 ఎకరాలకి అతని పేరు మీదే ఇచ్చేటువంటి విధానం అన్నమాట ఇది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలకు ఆత్మీయ స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. మా మహిళా శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0891-272-2444. మరి మన తొలి శ్రోతను పలకరిద్దామా? హలో.
1: హలో
0: హలో, నమస్కారం అండి. బాగున్నారా? చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు మౌనిక అండి, పిట్టపల్లి నుంచి కాల్ చేస్తున్నా.
0: ఓకే మౌనిక గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: నిన్నే పిల్లలతో మూవీ సాంగ్ కావాలి.
0: అందులో ఏ పాట అండి?
1: ఇటు వెళ్ళిపోయింది మనసు.
0: ఓకే ఓకే, సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి మరి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: నా పేరు తెలుసా పద్మావతి మేడం, విజయ నుంచి మాట్లాడుతున్నాను.
0: పద్మావతి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ఏ పాట విందాం అనుకుంటున్నారండి?
1: జయదేకి విని కదలండి, అయినదేదో అయినదే పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట
1: నమస్తే
0: వస్తుంది, మరి
1: మేడం.
0: వినండి.
1: నమస్తే మేడం, ఉంటా.
0: నమస్తే.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: నా పేరు జ్యోతి అండి. కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను.
0: ఓకే, జ్యోతి గారు బాగున్నారా?
1: బాగున్నాం.
0: చెప్పండి, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: కార్తీక దీపం మూవీ సాంగ్ కావాలి.
0: ఓకేనండి, అందులో నుంచి ఏ పాట అయినా పర్వాలేదు, అంతేనా?
1: ఏ పాట అయినా పర్వాలేదు.
0: సరేనండి, ఆ సినిమా నుంచి మంచి పాట వస్తుంది, వినండి మరి.

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: నమస్తే అండి, నా పేరు శ్రీదేవి, యాపిల్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: ఓకేనండి. శ్రీదేవి గారు మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: బాగున్నాను. మరి ఏ పాట విందాం అయితే ఇప్పుడు?
1: ఓ సాతియా అని నాయకుడి సినిమా నుంచి విందాం.
0: ఓకేనండి, తప్పకుండా.

0: శ్రోతలు హలో, బాగున్నారా? శీర్షిక నా ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మా మహిళా శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08912727244 08912727288. మనం నెక్స్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో
1: హలో, హాయ్ అండి. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా చాలా బాగున్నానండి.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: అనకాపల్లి జిల్లా మునగపాక నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నిర్మల అండి.
0: ఓకే రండి నిర్మల్ గారు, మరి ఏ పాట కోరుతున్నారు ఇప్పుడు?
1: నాకు ఓం నమో వెంకటేశ్వర మూవీలోని అఖిలాండ కోటి బ్రహ్మాన్నయక సాంగ్ కావాలండి.
0: తప్పకుండా రండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే అండి, థ్యాంక్స్ అండి.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: లక్ష్మి అండి, ఆర్లో నుంచి మాట్లాడుతున్నాం.
0: ఓకేనండి. లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా, చాలా బాగున్నాం అండి. మీ ప్రోగ్రామ్స్ వింటూ ఇంకా ఇంకా చాలా
0: ఇంకా బాగున్నారా? ఓకే, మరి ఏ సాంగ్ ఏ సాంగ్ విందాం అయితే?
1: నువ్వు వస్తావని చిత్రం నుంచి పాటల పల్లవికి సాంగ్ కావాలండి మేడం.
0: అలాగే రండి, తప్పకుండా వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ ప్రోగ్రామ్స్ అని చాలా బాగుంటున్నాయి మేడం.
0: ఓకేనండి, ధన్యవాదాలు.

0: మీరింతవరకు మహిళా వాణి కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటలు విన్నారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలోను 2 గంటల 15 నిమిషాలకు హిందీలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Good afternoon. This is Akashvani and I'm Saira Mujtaba with the midday news. The headlines. Prime Minister Narendra Modi joins President Draupadi Murmu in Odisha to inaugurate projects worth over 47,600 crore rupees. Government prohibits manufacture, sale and distribution of 16 fixed dose combinations in public interest. NTA conducts nationwide mock drill ahead of NEET UG re-examination scheduled for tomorrow. IMD issues red alert for extremely heavy rainfall at isolated places over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. In cricket, a third and final ODI between India and Afghanistan underway in Chennai. And in FIFA World Cup, Brazil registered their first win, defeating Haiti 3-0. And now the news in detail. Prime Minister Narendra Modi today offered prayers at the revered Santhali Jahera, Goshani Peet and Ho Jahera sacred groves in Paharpur village of Odisha's Mayur.

0: ఒడిశా తీరాన తీరం వెంబడి వాయువ్య ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతంలోను 22వ తేదీన మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోను 23వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలోను 24వ తేదీన మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర నైరుతి బంగాళాఖాతంలోను బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు ఆ ప్రాంతాల్లో ఎవరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సైనిక్ మాధురి సైనిక సోదరుల కోసం హిందీ సినిమా పాటలు. ఈనాటి కార్యక్రమంలో స్వాస్థ్య జ్ఞాన్ ఔర్ విశ్వశాంతి కెలియే యోగ్ ఈ అంశంపై వ్యాఖ్యానంతో కూడిన హిందీ చలనచిత్ర గీతాలు వింటారు వ్యాఖ్యాత శ్రీమతి శిఖా శర్మ.
1: आकाशवाणी का ये विशाखापट्टनम केंद्र है और आप सुन रहे हैं सैनिक माधुरी. योग की एक छांव जब पड़ जाए हम सब पर कभी, तन मन जीवन की सारी तकलीफें हो जाएं कम तभी. शर्त है कि इसे अपनाना होगा पूरी तरह. इस जीवन में कट जाएंगी सारी तकलीफें और जीवन के सारे विरह सभी. आप सभी को नमस्कार और मैं हूँ आपकी दोस्त शिखा. हम सब जानते हैं कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस मनाया जाता है. आज आप और मैं इस विषय पर बात करते हुए स्वास्थ्य ज्ञान और विश्व शांति के लिए योग विषय पर चर्चा करते हैं और इस दिन को यादगार बनाते हैं. पर उससे पहले सुन लेते हैं आज का एक गीत.

0: मुझे लगता है कि योग हमारे लिए एक अमूल्य खजाना है जो हमारे और विश्व के लिए संजीवनी की तरह कार्य कर रहा है। तो आइए प्रण लें कि इसे संभाल कर रखेंगे और हमारी आने वाली पीढ़ियों को हम ये एक अमूल्य उपहार के रूप में भेंट करेंगे। इसी के साथ आप सभी से आज्ञा चाहती हूँ। नमस्कार, आपकी दोस्त शिखा, फिर मिलते हैं सैनिक माधुरी में।
1: మీరు ఇంతవరకు సైనిక్ మాధురి సైనిక సోదరుల కోసం హిందీ సినిమా పాటలు విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి శిఖా శర్మ. అంశం స్వాస్థ్య జ్ఞాన్ ఔర్ విశ్వశాంతి కెలియే యోగ్. శ్రోతలకు గమనిక, ఈ ప్రసారంలో మధ్యాహ్నం 3:55 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతకు సంబంధించిన కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:05. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై ఈనాటి మా మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 3:53 రెండవ ప్రసారంలో కలుసుకుందాం. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం మాధ్యమం ద్వారా వినవచ్చు. సెలవు, నమస్కారం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 9.7 కిలోహెర్ట్స్పై రెండవ ప్రసారం ప్రారంభం. సమయం 3:50 కావస్తుంది. ఇప్పుడు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతకు సంబంధించిన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: ఆజ్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశ్చిమ బంగాల్ జిల్లా హుగ్లీ కే తారకేశ్వర్ మే ఆయోజిత్ ఏక్ సమారోహ మే కై పరియోజనాఓ కా ఉద్ఘాటన్ ఔర్ లోకార్పణ్ కరేంగే. ఇస్కే సాథ్ హీ కై అన్య పరియోజనాఓ కా శిలాన్యాస్ భీ కరేంగే. సాథ్ హీ మే మాననీయ ప్రధానమంత్రి ఇస్ అవసర్ పర్ కిసాన్ సమ్మాన్ నిధి కీ 23వీ కిస్త్ భీ జారీ కరేంగే. ఆయే ఆప్కో సీధే కార్యక్రమ్ మే లియే చల్తే హై. వివరణ దే రహే హై సిద్ధార్థ కుమార్ సింగ్ ఔర్ వైభవ్ జ్యోత్స్నా శ్రీవాస్తవ్.
2: శ్రోతో, ఆజ్ కా దిన్ పశ్చిమ బంగాల్ కే లియే బేహద్ ఖాస్ హై క్యూంకి ఆజ్ హై పశ్చిమ బంగాల్ దివస్ ఔర్ యే దిన్ 1947 మే బంగాల్ విధానసభా ద్వారా పారిత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కే ఉస్ ఐతిహాసిక్ ప్రస్తావ్ కీ యాద్ దిలాతా హై జిస్కే తహత్ బంగాల్ కే విభాజన్ కే బాద్ పశ్చిమ బంగాల్ ఏక్ అలగ్ రాజ్య కే రూప్ మే భారత్ కా హిస్సా బనా. और आज पश्चिम बंगाल दिवस के दिन देश के किसानों के प्रति कृतज्ञता व्यक्त करते हुए आज पीएम किसान उत्सव दिवस भी मनाया जा रहा है, जिसके मुख्य कार्यक्रम का आयोजन तारकेश्वर में किया गया है. आपको बता दें कि तारकेश्वर, जो कि पश्चिम बंगाल के हुगली जिले में स्थित है, इसे बाबा धाम या शिव का शहर भी कहा जाता है, जहाँ पश्चिम बंगाल दिवस के साथ साथ आज का दिन पीएम किसान उत्सव दिवस के रूप में मनाया जा रहा है. इस विशेष अवसर पर अब से कुछ ही देर में माननीय प्रधानमंत्री महोदय प्रधानमंत्री किसान सम्मान निधि यानी पीएम किसान की 23वीं किस्त जारी करेंगे. और इस अवसर पर आयोजित कार्यक्रम का आंखों देखा हाल सुनाने के लिए मैं हूं आपके साथ सिद्धार्थ सिंह, और मेरे साथ हैं मेरे साथी कॉमेंटेटर वैभव ज्योत्स्ना श्रीवास्तव.
3: एब्सोल्युटली सिद्धार्थ, अ ग्रेट डे फॉर the state of Bengal, a great day for the farmer brothers and sisters of the country. A Bikasit Bengal, a Bikasit Bharat, a developed Bengal, a developed India. The resolve to make the country a Vikasit Bharat, a developed India by 2047, to make the lives of the people of our great nation safe, successful and sustainable, to help and assist our farmer brothers and sisters have the lives that they have always dreamt of. This is the mission of the Honorable Prime Minister Shri Narendra Modi, who has made a vow to make India world class, the India of our dreams.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతకు సంబంధించిన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమయ్యింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట పరదేశి చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సుజాత ఆలపించగా విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు సినిమా పాటలు వింటారు.

ఈనాటి సంధ్యారాగాలు శీర్షికన కార్యక్రమంలో 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైనటువంటి చిత్రాల నుంచి మరి కొన్ని సినిమా పాటలు మీరు వినవచ్చు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 మధ్యలో విడుదలైనటువంటి చిత్రాల నుంచి కొన్ని మాధుర్యమైనటువంటి పాటలు వింటున్నారు.

0: సంఘర్షణ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండిపాటి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట తాజ్మహల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించిన గీతం. సంగీతం ఎంఎం శ్రీలేఖ. మీరు ఇంతవరకు సంధ్యారాగాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం మేఘావృతం ఉండి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఒక ప్రకటన. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416161299999 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. నెంబర్ మరోసారి 7416172999 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ స్పందనను తెలియజేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. మెయిల్ ఐడి arpcvsp@gmail.com. పోస్ట్ కార్డ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003. చిరునామా మరొకసారి ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003 ఈ చిరునామాకు పంపించాలి. ప్రకటన విన్నారు. ఇప్పుడు ఈ ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని ముఖ్యాంశాలు. ఈ ప్రసారంలో 6:30 గుంజన్ హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి లక్ష్మి గారి స్వీయ కవితలు వినవచ్చు. అలాగే ఫిట్నెస్ మంత్ర వికాసం అంశాల గురించిన కొన్ని వివరాలు వింటారు. వికాసంలో నాషా ముక్త్ భారత్ అభియాన్ గురించిన కొన్ని విషయాలు వినవచ్చు. అలాగే ఫిట్నెస్ మంత్రాల్లో ఒంటరితనాన్ని ఏ విధంగా మనం జయిస్తే ఫిట్గా ఉండగలం అనే విషయాలు కూడా వింటారు. వీటితో పాటు సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. అలాగే 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చరకులు విత్తన

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని, అనంతరం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కలగజేస్తున్నట్టు చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలు రైతులకు జమ చేశామన్నారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మారాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొనింది, అయితే రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా లోక్భవన్లో ఈరోజు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎంతోమంది గొప్ప నాయకులను ఆ ప్రాంతం దేశానికి అందించిందన్నారు. జాతీయ జెండాను మొదట కోల్కతాలోనే ఎగరేశారని, దేశ జాతీయ గీతం ఆ రాష్ట్రం అందించిన కానుకేనని గవర్నర్ గుర్తు చేశారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఏర్పాట్లపై అమరావతిలోని సిఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు సమీక్షించారు. రాష్ట్రం నుంచి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో పేపర్ లీకేజ్ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసేవారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పాత పోలీస్ క్వార్టర్స్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ నివారణపై చిన్నారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారని,

0: చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడే చెత్త వేయాలని సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొంటూ,
1: ప్రజల్లో దీని మీద ఒక అవగాహన రావాలి, దీని మెట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం, మన ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయనేటువంటి ఉద్దేశంగా చెప్పి ఈ రోజు ప్రతి మూడవ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం. మనము కూడా ఈ యొక్క పరిశుభ్రంలో భాగమై ఇప్పటి నుంచే మార్పు వస్తుందని ఆశిస్తూ ఖచ్చితంగా కూడా దీన్ని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు.
0: అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతిలో రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని రూపొందిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి అధునాతన రాజధాని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ జౌళి వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన నూలు రాయితీ ఇచ్చామన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరైందని, 173 కోట్ల రూపాయలతో విశాఖలో యూనిటీ మాల్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తూ మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి దాంతోపాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు చేయించి ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం మొన్నటి మీరే చూశారు. అసెంబ్లీలో కూడా ఎగ్జిబిషన్ పెట్టాం.
0: రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ, మరిన్ని పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపాలని సూచించారు. 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాల పరిష్కారానికి అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖకు పూర్తి సహకారం ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదే సమయంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడి ఉక్కుపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ప్రభుత్వ సంకల్పం మాత్రమే సరిపోదని, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 1/2 గంట సమయం కేటాయించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు సంక్షేమోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు.

0: అభివృద్ధి పనులను త్వరితగతిని పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంద ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
2: Go for PLI.
3: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
4: EM Akashavani. Samprati Vartah Shruyantam Pravachakah Punita Tripathi. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము ఇత్యనయా సహ ఒడిశా రాజ్యే 640,000 కోటి రూప్యకాణాం పరియోజనానాం ఉద్ఘాటనం అకరోత్. సర్వకారః సార్వజనిక హితాయ 16 నిశ్చిత మాత్రా ఔషధ సంయోజనానాం నిర్మాణం విక్రయణం వితరణం చ నిషేధితవాన్. శ్వః నిర్ధారితాయాః నీట్ యూజీ ఇతి పునః పరీక్షాయాః ప్రాక్ NTA ఇత్యనేన రాష్ట్రవ్యాపీ మాక్ డ్రిల్ ఇత్యాభ్యాసః ఆయోజ్యతే. ఋతు విజ్ఞాన విభాగేన శ్వః పర్యంతం ఉపహిమాలయీయ పశ్చిమ బంగస్య సిక్కిమస్య చ పృథక్ పృథక్ స్థానేషు అత్యధిక వృష్ట్యై రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనా ప్రదత్తాస్తి. అపి చ ఫీఫా విశ్వకప్ ఇతి క్రీడాయాం బ్రాజిల్ దేశః హైతీ దేశం 3-0 పరాజయ్య ప్రథమవారం విజయం అలభత్. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య ఒడిశా రాజ్యస్య ప్రగతేః ప్రశంసా కృతా. యత్ర ముఖ్యమంత్రిణః మోహన చరణమాఝినః నేతృత్వే రాజ్యేన వర్షద్వయం పూరితం. సహ అవదత్ యత్ ఏతత్ రాజ్యం ద్రుతగత్యా వికాసస్య మార్గే అగ్రే గచ్చతి తథా చ పూర్వీ భారతస్య వికాసాయ మహత్వపూర్ణం యోగదానం ప్రదదాతి. మయూర్భంజ జనపదస్య రాయరంగపురే జనసమూహం సంబోధయతా ప్రధానమంత్రిణా రాష్ట్రపతేః జన్మదినస్య శుభాశయాః ప్రదత్తాః. తస్యాః పైతృక గ్రామే పహాడపురే ఆగమనం సౌభాగ్యం అస్తీతి ఉక్తవాన్. సహ అఘోషయత్ యత్ పహాడపురం సూర్యగ్రామరూపేణ అథవా సౌరగ్రామరూపేణ వికసితః భవిష్యతి. యత్ర పునర్నవీకరణీయ ఊర్జా ఆధారిత సంరచనాః ఆధునిక సార్వజనిక సేవాః చ భవిష్యంతి. ప్రధానమంత్రీ బహువిధ క్షేత్రేషు ప్రాయః 740,000 కోటి రూప్యకాణాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. సహ అవదత్ యత్ కేంద్రస్య పూర్వోదయ దర్శనస్య ఉద్దేశ్యం పూర్వీ భారతస్య ద్రుతగత్యా వికాసస్య మాధ్యమేన భారతస్య వికాసం ప్రవర్తనీయమితి.
5: సాథియో హమారీ సర్కార్ ఒడిశా కే సంసాధనో కో ఒడిశా కీ సంభావనాఓ మే బదల్ రహీ హై. ఒడిశా మే బడా నివేశ్ ఆయే, యహాన్ నయే ఉద్యోగ్ లగే, ఇస్కే లియే ఉత్కర్ష్ ఒడిశా జైసే అభియాన్ చలాయే జా రహే. ఇస్కే తహత్ అబ్ తక్ కరీబ్ 20,00,000 కరోడ్ రూపే కే నివేశ్ ప్రస్తావ్ మిల్ చుకే హై. 3,50,00,000 కరోడ్ రూపే సే జ్యాదా కీ అనేక మేగా పరియోజనాఓ పర్ భీ కామ్ చల్ రహా హై.
4: రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ము ఇత్యేషా ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః నేతృత్వస్య ప్రశంసాం అకరోత్. సహ స్వస్య దూరదర్శీ శాసనస్య విశ్వనేతృభిః సహ రచనాత్మక సహభాగిత్వస్య చ మాధ్యమేన వైశ్విక మంచే భారతస్య ప్రతిష్టాం ప్రభావం చ మహత్వపూర్ణరూపేణ వర్ధితవాన్ ఇతి ఉక్తవతీ. ఏకాం జనసభాం సంబోధయంతి రాష్ట్రపతివర్యా అవదత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః నేతృత్వే భారతం నిరంతరం శాంతేః సంవాదస్య సహకారస్య చ స్వరరూపేణ ఉద్భూతమస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్వః కోల్కాతానగరే స్వదేశీరూపేణ నిర్మి

0: नहीं उससे भी बेहतर रह सकते हैं। तलाक की सुनवाई का दिन आ गया। दोनों अदालत पहुंचे। न्यायाधीश ने पूछा, क्या आप दोनों तलाक के निर्णय पर कायम हैं? कुछ क्षणों तक दोनों एक दूसरे को देखते रहे। फिर अमन ने कहा, नहीं। रचना ने भी कहा, हम अपने रिश्ते को एक और अवसर देना चाहते हैं। न्यायाधीश मुस्कराए और कहा, यह निर्णय समझदारी का है, मैं बहुत खुश हूँ। अदालत से बाहर निकलते समय दोनों को लगा जैसे जीवन सबसे भारी बोझ उतर गया हो। समय बीतता गया। अमन को नई नौकरी मिल गई और रचना भी अपने कार्य में व्यस्त हो गई। लेकिन इस बार उनके रिश्तों की नींव पहले से अधिक मजबूत थी। अब वे हर शाम साथ बैठकर चाय पीते थे। चाय का वह कप उनके बीच लौटे विश्वास का प्रतीक बन गया था। एक दिन बालकनी में बैठे हुए अमन ने कहा, जानती हो हमारे रिश्ते को बचाने वाली चीज क्या थी? रचना मुस्कराई और कहा, प्रेम। अमन ने सिर हिलाया और कहा, प्रेम तो था ही, लेकिन उनके बीच विश्वास भी था। रचना ने चाय का कप उठाया और बोली, और उस विश्वास की छाया ने हमें फिर से एक कर दिया। डूबते सूरज की किरणें उनके चेहरों पर पड़ रही थी। बच्चे पास ही खेल रहे थे। घर में फिर से हंसी लौट आई थी। जिस रिश्ते पर कभी तलाक का खतरा मंडरा रहा था, वही रिश्ता अब पहले से अधिक मजबूत हो चुका था। उन्हें समझ आ गया था कि दाम्पत्य जीवन की खींच, चिड़चिड़ाहट और मतभेद आ सकता है, लेकिन यदि विश्वास जीवित रहे तो टूटते संबंध भी फिर से जुड़ सकते हैं। और सच ही तो है, जीवन की तपती धूप में विश्वास की छाया ही शीतल आश्रय है और जहाँ प्रेम फिर से खिल उठता है।
1: अभी आप सुन रहे थे डॉक्टर बी लक्ष्मी से उनकी लिखी लघु कथा, जिसका शीर्षक था विश्वास के चाय। इसी के साथ आज का गुंजन कार्यक्रम यहीं समाप्त होता है। अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए।
2: मेरे इंतवरकू विश्वास के चाय डॉक्टर बी लक्ष्मी गारी स्वीय कथानिक विनारु। इंतटितो गुंजन हिंदी कार्यक्रमं समाप्तं। ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం ఈ శీర్షికలో ఒంటరితనం, లోన్లీనెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనుభవించే సహజమైన మానసిక స్థితి ఈ ఒంటరితనం. ఆకలి, దప్పిక లాగే ఒంటరితనం కూడా ఒక శారీరక మానసిక సంకేతం. నీకు తోడు కావాలి, సమాజంతో అనుసంధానం అవసరం అని మన మనసు మనకు చెప్పే ఒక సున్నితమైన హెచ్చరిక ఇది. కానీ దురదృష్టవశాత్తు నేటి ఆధునిక కాలంలో దీనిని ఒక బలహీనతగా, అవమానంగా భావించి చాలామంది తమలోనే తాము కుమిలిపోతున్నారు. ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనం వేరు. ప్రశాంతత కోసం మనకు మనమే ఒంటరిగా గడపటం వేరు. కానీ నలుగురిలో ఉన్నా కూడా మనల్ని అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరనే భావన కలగడం ఒంటరితనం, అదే లోన్లీనెస్. నేటి డిజిటల్ యుగంలో 16 సంవత్సరాల నుండి 24 ఏళ్లలోపు యువత కూడా తీవ్రమైన మానసిక ఒంటరితనానికి గురవుతున్నారు. దీర్ఘకాలిక ఒంటరితనం కేవలం మనశ్శాంతిని దూరం చేయటమే కాకుండా రక్తపోటు, నిద్రలేమి, గుండె జబ్బులు వంటి శారీరక రుగ్మతలకు దారితీస్తుంది. ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలంటే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మీ పొరుగువారు కనిపిస్తే కేవలం తల ఊపడం కాకుండా పేరు పెట్టి పిలిచి కుశల ప్రశ్నలు వేయండి. ఆ ఒక్క చిన్న పలకరింపు వారి రోజును ఎంతో ఆనందమయం చేస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేదా బయటకు రాలేకపోతున్నా వారి ఇంటి వద్ద ఉన్నటువంటి గేటు వద్ద ఉన్న బాక్స్లో ఒక చిన్న కాగితంపై మీరు ఎలా ఉన్నారు, మీకేమైనా సాయం కావాలంటే అడగండి, మేమున్నాం అని రాసి పంపండి. ఆ చిన్న కాగితం ముక్క వారికి కొండంత అండగా నిలుస్తుంది. అలాగే తోటివారితో సమయం గడపడం, ప్రకృతితో మమేకం అవ్వటం, ఇలాంటి పనుల వల్ల ఒంటరితనాన్ని సులభంగా జయించి మనం ఎల్లవేళలా ఫిట్గా ఉండటానికి అవకాశం మెరుగవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా.

ఆగస్టు 15, 2020లో ప్రారంభించింది. మొదటి దశలో దేశంలో డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న 272 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని విజయాన్ని బట్టి తర్వాత దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో విస్తరింపజేశారు. యువతలు మాదక ద్రవ్యాల మత్తు పదార్థాలు వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. మహిళలు, యువజన సంఘాలు, విద్యా సంస్థలు మరియు స్థానిక నాయకులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ బారిన పడిన వారికి కౌన్సిలింగ్, ఇంకా వైద్య చికిత్స మరియు పునరావాస రీహాబిలిటేషన్ కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం సహాయం చేయటం ఒక ముఖ్య విశేషం. యువత ఏ దేశానికైనా శక్తి స్వరూపం మరియు సమాజ దేశాభివృద్ధిలో యువత శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారత ఉద్యమంలో చేరడం చాలా ముఖ్యమని ఈ కార్యక్రమం తెలియజేస్తుంది. ఈరోజు మనమందరం నిషాముక్త్ భారత్ అభియాన్ పేరుతో ఏకమై కేవలం సమాజం, కుటుంబం, స్నేహితులే కాకుండా మనము మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మన జిల్లాను, మన రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం శీర్షికన. ఈరోజు మనం నషా ముక్త్ భారత్ అభియాన్ NMBA ఈ అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నషా ముక్త్ భారత్ అభియాన్ అనేది భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత సమాజంగా మార్చడానికి మన భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రత్యేక జాతీయ స్థాయి ప్రచారం. దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో చెరకులో విత్తన సాగు, రైతులు సవరించుకోవలసిన అంశాలు. ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పివి పద్మావతి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. తరువాత వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 7:45 తిరిగి 9:35 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:00 విశాఖపట్నంలో నిన్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా నిర్వహించిన రోజ్గార్ మేళా 2026 కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ బిఎస్ చంద్రశేఖర్. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వివేక్ కర్మహే గాత్రం వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ఢిల్లీ. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం అందుకో పిలుపు బృందగానం వింటారు. రచన శ్రీ దూసి ధర్మారావు, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ మయూర కవి విరచిత సూర్యశతకం, ఇంకా సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొనే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం ఢిల్లీ. 7:15 వందే మాతరం అంది మాతరం ఈ మాసపు పాట వింటారు. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి నిష్ఠల శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సౌజన్యంతో వింటారు. 7:20 ఉదయ సమీరల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత లేఖావళి శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు ప్రసారమవుతాయి. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదల నిమిషాలు వింటారు. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ దయాకర్ బృందం నాదస్వరం వింటారు. శ్రీ పి రామకృష్ణ సహకార నాదస్వరం. 9:35 పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు, ఫోన్ ఇన్ లైవ్ పాటలు సాంగ్స్ వింటారు. అనంతరం 10:00 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:30 ఆప్కీ మన్ పసంద్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. మధ్యాహ్నం 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె సోమేశ్వరి ఆలపించిన కొన్ని భక్తి పాటలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో వృద్ధాప్యంలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా శ్రీమతి కె అనురాధ గారి ప్రసంగం వింటారు. తర్వాత

0: పాటలు వింటారు. అనంతరం 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో సంగీత జనకులం భజన మండలి బాలల కదంబ కార్యక్రమం వింటారు. అనంతరం 3:00 ఓ కాశీవాసి రావయ్య నాటకం వింటారు. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి. రేపు రాత్రి 7:15 క్షమించాలి 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారం అవుతుంది. అలాగే 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, రాత్రి 9:30 కూడా సినిమా పాటలు వింటారు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలో ఒడిశా రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిశా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశ వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 944,00,000 మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుస్తూ 18,830 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట్ర దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
2: సాథియో, ఆజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ దేశ్ భర్ కే 9 కరోడ్ సే అధిక్ కిసానో కే బ్యాంక్ ఖాతో మే పైసే భేజే గయే ఔర్ పశ్చిమ బంగాల్ కే కిసానో కే లియే ఏక్ ఔర్ ఖుషీ కీ ఖబర్ హై. ఆజ్ సే రాజ్య మే పీఎం ఫసల్ బీమా యోజన శురూ కీ జా రహీ హై. ఫసల్ బీమా యోజన ముష్కిల్ సమయ మే కిసాన్ కే పరివార్ కో సహారా దేగీ. ఫసల్ కో నుక్సాన్ హోనే పర్ కిసాన్ పర్ బోజ్ నహీ పడేగా.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టారు.

0: మాట్లాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తుందని రాష్ట్రపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అసోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: భాజపా సర్కార్ బని, ఉరీ పర్ హమ్లా హువా, పుల్వామా మే హమ్లా హువా, పెహల్గావ్ మే హమ్లా హువా, కహీ సర్జికల్ స్ట్రైక్, కహీ ఎయిర్ స్ట్రైక్, ఔర్ అంత మే ఆపరేషన్ సింధూర్ కర్ కర్ పాకిస్తాన్ కే ఘర్ మే ఘుస్ కర్ ఆతంకవాద్ కో జవాబ్ దేనే కా కామ్ కియా.
0: నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ నీట్ 2026 అభ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ను

0: భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఈరోజు చెరుకు

ఈనాటి కార్యక్రమంలో చెరుకులో విత్తన సాగు, రైతులు సవరించుకోవలసిన అంశాలు. ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పివి పద్మావతి గారి ప్రసంగం వింటారు.

ఈరోజు చెరుకులో విత్తన సాగు, రైతులు సవరించుకోవాల్సిన అంశాల గురించి వివరిస్తాను. చెరుకు భారతదేశంలో ముఖ్యమైన పారిశ్రామిక పంటల్లో ఒకటి. బ్రెజిల్ తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చెరుకు ఉత్పత్తిదారుగా ఉంది. ఇది రైతుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎనలేని సహాయాన్ని అందిస్తుంది. చెరుకు పంటలో అధిక దిగుబడులను సాధించడానికి మంచి రకము నుంచి అభివృద్ధి చేసిన మంచి చెరుకు విత్తనం చాలా ముఖ్యం. ఇతర పంటల మాదిరిగా కాకుండా చెరుకులో విత్తనోత్పత్తి చాలా భిన్నంగా ఉంటుంది. చెరుకు శాకీయ ప్రత్యుత్పత్తి కలిగిన పంట. చెరుకు విత్తనాన్ని ముచ్చెలు అని పిలుస్తారు. చెరుకు ముచ్చె అంటే కళ్ళు లేదా మొగ్గలు కలిగి ఉన్న కాండ భాగాన్ని మనము ముచ్చె అంటాము. ముచ్చెలు ఒకటి లేదా రెండు లేదా మూడు కళ్ళ ముచ్చెలను రైతులు విత్తనంగా వాడతారు. సాధారణంగా రైతాంగము ఎక్కువగా మూడు కళ్ళ ముచ్చెలనే ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరము సుమారు 10 నుంచి 12% చెరుకు పంట ఉత్పత్తిని విత్తనంగా వాడుతున్నారు. ఆరోగ్యవంతమైన చెరుకు ముచ్చెలను నాటడం ద్వారా సుమారు 10% అధిక దిగుబడులను పొందవచ్చు. ఈ ఆరోగ్యమైన చెరుకు ముచ్చెలకు ఉండవలసిన లక్షణాలు జన్యు స్వచ్ఛత కలిగి ఉండాలి. ప్రతి కనుపు ఆరోగ్యవంతమైన కళ్ళను కలిగి ఉండాలి. చీడపీడలు అనేవి ఉండకూడదు. ఆ కనుపుల మధ్య చీలిక కూడా ఉండకూడదు. మంచి తేమను కలిగి ఉండాలి. అదేవిధంగా వ్యర్థ పదార్థాలు అనేవి కలిగి ఉండకూడదు. ఈ విధమైన ముచ్చులను మనం ఉపయోగించడం ద్వారా అధిక చెరుకు దిగుబడులను పొందవచ్చు. ఈ ముచ్చులు ఎలా తయారు చేసుకోవాలంటే, పూత పూయని చెరుకు చిగురు భాగం లేదా 7 నుంచి 8 నెలల వయస్సు గల లేవడి తోటలను ముచ్చెలుగా వాడుకోవాలి. ఎకరాకి సుమారు 16,000 మూడు కళ్ళ ముచ్చెలను నాటాలి. మూడు కళ్ళ ముచ్చెలను 300 లీటర్ల నీటికి 150 గ్రాముల కార్బండిజం కలిపి అందులో 15 నిమిషాలు ఉంచి విత్తన శుద్ధి చేసిన తర్వాత మనం వేసుకోవాలి. లేదా వేడి నీటిలో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు లేదా తేమతో మిళితమైన

వేడి గాలిలో 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 4 గంటలు ఉంచి విత్తన శుద్ధి చేయాలి. ముదురు తోటల నుంచి విత్తనాన్ని తీసుకున్నప్పుడు పురుగులు తెగులు లేని పూత పూయని తోటల నుంచే మనం విత్తనాన్ని సేకరించాలి. పూత పూసిన చెరుగుగడలు బెండు తేలిపోయి పోషక పదార్థాలు తేమ తక్కువగా ఉండడం వల్ల మనకి మొలక సరిగా రాదు. ముచ్చెలు పడిపోయిన తోటల నుంచి సేకరించరాదు. అదేవిధంగా కార్సి తోటల నుంచి కూడా మనము విత్తనానికి ముచ్చెల్ని తీసుకోరాదు. నీటి ముంపు నీటి ఎద్దటికి గురైన తోటల నుంచి కూడా మనము విత్తనాన్ని సేకరించరాదు. ఏ కారణం చేతనైనా ముచ్చెలు వెంటనే నాటడానికి వీలు పడకపోతే ముచ్చెల్ని నీడలో గుట్టగా వేసి చెత్త కప్పి ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా ముచ్చెలు ఎండిపోకుండా ఉంటాయి, తేమ శాతం ఉండి మొలక శాతం దెబ్బ తినకుండా ఉంటుంది. లేవడ తోటల నుంచి విత్తనం తీసుకోవడం మంచిది. దీనికోసం లేవడ తోటల్ని సాగు చేయాలి. లేవడ తోటలు అనగా 6 నుంచి 8 నెలల వయసు గల కర్రలను లేవడ తోటలు అంటారు. ఇందులో కర్ర మొత్తము మనం విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. లేవడ తోటల యాజమాన్యం అభ్యుదయ రైతులు లేవడి తోటలను పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన చెరుకు విత్తనాన్ని పొందవచ్చు. లేవడి తోటలను పెంచేందుకు ముదురు తోటల నుంచి సేకరించిన చెరుకు గడలను మొదలు చివర 1/3 భాగాలు తీసివేసి 3 కళ్ళ ముచ్చలుగా చేసి వాటిని తిప్పుకున్న విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. వేడి నీటిలో విత్తన శుద్ధి చేయడం ద్వారా కాటుగా గడ్డి దెబ్బలు ఆకుమాడు తెగుళ్లను నివారించవచ్చు. పొలుసు పురుగు నివారణకు ముచ్చెలను నాటే ముందు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 నీటికి కలిపి ఆ ద్రావణంలో విత్తనంగా వాడే ముచ్చెలను 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత నాటుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజనిని నాటిన 30వ రోజున అదేవిధంగా 60వ రోజున 2 సమపాలల్లో వేయాలి. ఎకరానికి 250 కిలోల భాస్వరము 20 కిలోల పొటాషియము నాటే ముందు వేసుకోవాలి. లేవడి తోటలు అంటే 7 నుంచి 8 నెలలు పెరిగిన తర్వాత జూలై ఆగస్టు నెలలో కొట్టి మళ్ళీ తిరిగి నాటాలి. ఈ విత్తనానికి వేడి నీటి శుద్ధి అవసరం లేదు. ఈ పంట 7 నుంచి 8 నెలల వయసులో జనవరి ఫిబ్రవరి నెలల్లో ముచ్చెలుగా కొట్టి ప్రధాన చెరుకు పంటకు విత్తన ముచ్చెలను సరఫరా చేయవచ్చు. వేడి నీటితో శుద్ధి చేసిన ముచ్చెలను ప్రధాన చెరుకు పంటకు విత్తనంగా వాడరాదు, ఎందుకంటే మొలక శాతం తక్కువగా ఉండి అధిక దిగుబడులను ఇవ్వవు. కనుక రైతాంగం వేడి నీటితో శుద్ధి చేసిన ముచ్చెలను లేవడి తోటల్లో పెంచడానికి ఉపయోగించుకోవాలి. లేవడి తోటల ద్వారా వచ్చిన పంటను విత్తనంగా ఉపయోగించుకోవాలి. ఈ విత్తనం వేసుకోవడానికి నేలలు బాగా దున్నుకోవాలి, చదును చేసుకొని సాళ్ళు వేసుకోవాలి. ఈ సాళ్ళు 80 నుంచి 90 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా వేసుకోవాలి. ఎకరాకి 4 నుంచి 6 టన్నుల 3 కళ్ళ ముచ్చెల విత్తనం పడుతుంది. ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 250 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ఎరువును నాటేటప్పుడే చాలల్లో వేసుకోవాలి. యూరియా అదేవిధంగా పొటాషు 30 రోజులకు ఒకసారి, తర్వాత 60 రోజులకు ఇంకోసారి 2 దఫాలుగా వేసుకోవాలి. యూరియా ఎకరాకి 75 కిలోలు, అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకి 40 కిలోలు 30 రోజులకు ఒకసారి, 2వ దఫ 60 రోజులకు ఒకసారి వేసుకోవాలి. కలుపు నివారణ కోసము ముచ్చెలు నాటిన 3 నుంచి 5 రోజుల్లో మెట్రిబుజిన్ ఎకరాకి 600 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ 50 రోజుల తర్వాత మెట్రిబుజిన్ 50 గ్రాములు ప్లస్ 2,4-D ఎకరాకు 800 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తర్వాత వచ్చి కలుపును నివారించవచ్చును. ఈ కేలీలు తీసుకోవడం, ఈ కేలీలు తీసుకోవడం అనేది మన విత్తన పంటలో చాలా ముఖ్యమైనది. కర్ర రంగును బట్టి ఆకారం చూసుకొని కేలీలను గుర్తించి తీసివేయాలి. ఈ కేలీల ఎరువేత అనేది 2 దఫాలుగా 120 మరియు 180 రోజుల్లో కేలీలు తీసివేయాలి. చెరుకు పరిశ్రమలో విత్తన ముచ్చెలు సరఫరా, మన చెరుకు పరిశ్రమలు కూడా రైతులకు విత్తన సరఫరా చేస్తుంది. దీనికోసం ప్రతి చెరుకు పరిశ్రమ విత్తన మడిల్ని విధిగా పాటించాలి. దానికోసం ప్రాథమిక దశ విత్తన మడి, ద్వితీయ దశ విత్తన మడి, అంతిమ దశ విత్తన మడులు తయారు చేసుకోవాలి. ప్రాథమిక దశ విత్తన మడి అంటే పరిశోధన స్థానాల నుంచి అభివృద్ధి చేసిన మంచి చెరుకు రకాల నుంచి

ఈ విత్తనాన్ని సేకరించి దత్తత రైతుల పొలాల్లో జాగ్రత్తగా లేవడి తోటలను డిసెంబర్ జనవరి నెలల్లో వేసుకోవాలి. చెరుకు ముచ్చలు నాటే ముందు వేడి నీటితో లేదా ఆవిరితో సిఫార్సు చేసిన పద్ధతుల్లోనే విత్తన శుద్ధి చేసి వేసుకోవాలి. ద్వితీయ దశ విత్తనమడి ప్రాథమిక దశలో పెంచిన 6 నుంచి 8 నెలల వయసు గల లేవడి తోటల నుంచి సేకరించిన విత్తన ముచ్చలను ప్రోత్సాహక రైతుల పొలంలో జూలై ఆగస్టు నెలలో నాటాలి. తర్వాత అంతిమ దశ విత్తనమడి ద్వితీయ దశ నుంచి సేకరించిన 6 నుంచి 8 నెలల వయసు గల లేవడి తోటల నుంచి ముచ్చలను జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. అంతిమ దశలో పెంచిన విత్తనమడిని పరిశ్రమ పరివాహక ప్రాంతాల్లో విత్తన సరఫరా చేయడానికి మరలా జూన్ జూలై నెలల్లో విత్తన సరఫరా మడులను పెంచి విత్తన ముచ్చలను జనవరి ఫిబ్రవరి నెలల్లో సరఫరా చేయడం ద్వారా మంచి నాణ్యమైన చెరుకు దిగుబడులను పొందవచ్చు. ఈ విధానం అమలు చేయడానికి స్వల్ప మరియు మధ్యకాలిక రకాలను 40:60 నిష్పత్తిలో విత్తన సరఫరా కార్యక్రమాన్ని ఆచరించాలి. దీని ద్వారా ఎక్కువ కాలం చెరుకు ఆడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చెరుకు పరిశ్రమ ప్రాంతాన్ని 5 భాగాలు చేసి విత్తనమడి విధానాన్ని ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క భాగానికి అమలు చేస్తూ 5 సంవత్సరాల్లో పరిశ్రమ ప్రాంతానంతటికి మంచి ఆరోగ్యమైన చెరుకు విత్తన ముచ్చలను సరఫరా చేయవచ్చును. 3వది నారు మొక్కల ద్వారా చెరుకు సాగు. చెరుకు సాగు ఖర్చులో సుమారు 25% విత్తనానికి అవుతుంది. అంటే ఎకరాకి 4 నుంచి 6 టన్నుల వరకు విత్తనం ఖర్చు మన ముచ్చల ద్వారా జరుగుతుంది. అందుకని నారు మొక్కల ద్వారా చెరుకు సాగు చేపట్టడం అనేది నూతన విధంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా చెరుకును 3 లేదా 2 కళ్ళ ముచ్చలను నాటి సాగు చేస్తారు. ఎకరాకు దీనివల్ల ఎక్కువ టన్నుల విత్తనం అనేది అవసరం ఉంటుంది. అయితే 3 కళ్ళ ముచ్చలను బదులు 1 కన్ను ముచ్చల నుండి నారు పెంచి ప్రధాన పొలంలో ఆ నారు మొక్కలను వేయడం ద్వారా విత్తనం ఆదా అవుతుంది. నారు మొక్కలను సాగు చేయడానికి 1 కన్ను నుండి పెంచిన నారు మొక్కలు సాంప్రదాయ పద్ధతి కంటే ఎక్కువ పిలకలు తొడిగి పిలకలన్నీ ఒకే రీతిని పెరుగుదల వల్ల గడల సంఖ్య, గడల బరువు, చెరుకు దిగుబడి, చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో నారు మొక్కల ద్వారా చెరుకును ఉత్పత్తి చేయడం వల్ల 5 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి పెరుగుతుంది. 1 కన్ను కణుపులను సులువుగా విత్తన శుద్ధి చేసి ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవడం వల్ల పురుగులు తెగులు బెడద తగ్గుతుంది. నారు మొక్కలను విడిగా ట్రేల్లో పెంచి సాగు చేయడం వలన 1 నెల సమయం ఆదా అవుతుంది. అదేవిధంగా నీరు మరియు ఇతర వనరులు కూడా ఆదా అవుతాయి. చెరుకు సాగులో లోతు దుక్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ముచ్చులు వేయడం ద్వారా ఈ నారు మొక్కలు పెంచినప్పుడు సుమారు 30 రోజులు ట్రేలో పెంచుతాం కాబట్టి మనకి భూమిని బాగా దున్ని చదును చేసుకునే అవకాశం ఉంటుంది. నారు మొక్కలను దూరంగా నాటడం వల్ల విత్తనం ఖర్చు కూడా ఆదా అవుతుంది. 1 నెల పాటు నారుమడిలో మొక్కలను పెంచి తర్వాత ప్రధాన పొలంలో నాటడం వల్ల ముచ్చలు నాటిన దానికంటే చెరుకు తోటలు ముందుగానే పక్వానికి వస్తాయి. కనుక క్రషింగ్ కూడా మనకి తోట ముందుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కార్సి దిగుబడులు కూడా నారు మొక్కల ఎక్కువ దిగుబడి వస్తుంది. నారు మొక్కలతో చెరుకు సాగు వలన యాంత్రీకరణకు సౌకర్యం ఉండి సాగు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. నారు మొక్కల ద్వారా చెరుకు సాగు చేపట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనగా చెరుకు సాగు చేసే రైతులు మేలైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన గడల నుంచి తీసిన 1 కన్ను ముచ్చలను మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. చెరుకు గడల నుండి 1 కన్ను ముచ్చలను నోడ్ కట్టింగ్ మిషన్ ద్వారా విత్తనాన్ని కట్ చేసుకోవాలి. సాధారణంగా 3 కన్ను ముచ్చలను విత్తనంగా వాడినప్పుడు 4 నుంచి 6 టన్నుల వరకు విత్తనం అవుతుంది. అయితే 1 కన్ను ముచ్చల నుండి నారును పెంచినప్పుడు కేవలం 750 నుంచి 800 కిలోల విత్తనమే మనకి వేసుకోవడానికి సరిపోతుంది. 1 కన్ను ముచ్చలతో పాటు కొంచెం చెరుకు భాగం

మాత్రమే ఉండడం వలన మిగిలిన భాగాన్ని బెల్లం తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఈ వంటకన్న ముచ్చుల్ని ప్లాస్టిక్ ట్రేల్లో గుంత సైజు 98 సెంటీమీటర్ల కలిగిన గుంతల్లో వేసినప్పుడు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ముచ్చె నరుకు యంత్రంలో కన్నుకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ముచ్చెలను నరకాలి. కన్నుకు దెబ్బ తగిలినట్లయితే మొలక శాతం బాగా తగ్గుతుంది. ఒంటికన్ను ముచ్చెలను నరికిన తర్వాత గ్రేడింగ్ పద్ధతిలో దెబ్బ తగిలిన ముచ్చెలను తీసివేసి బాగా కళ్ళు ఉన్న ముచ్చెలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. తద్వారా మొలక శాతాన్ని మనము పెంచవచ్చును. ఈ ఒంటికన్ను ముచ్చెలను కూడా విత్తన శుద్ధి చేయాలి. దీనికోసం 1 లీటర్ నీటిలో 0.5 గ్రాములు కార్బన్ డిజమ్ లేదా ఎమడా క్లోప్రిడ్ 1 లీటర్కి 1 ml చొప్పున ఈ విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఒంటికన్ను ముచ్చెలను ట్రేలో అమర్చాలి. ఒంటికన్ను ముచ్చెలను నాటడానికి ప్లాస్టిక్ ట్రేలను ఉపయోగించాలి. ఒక్కొక్క ట్రేకి 50 గుంతలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ట్రేలో 50 నారుమొక్కలను పెంచవచ్చు. నాటేటప్పుడు ముచ్చెలను గ్రేడింగ్ చేసి ఆరోగ్యవంతమైన కన్నులు ఉన్న ఒంటికన్ను ముచ్చెలను మాత్రమే వాడడం వలన 90 నుంచి 90% వరకు మొలక శాతాన్ని పొందవచ్చు. ఈ ఒంటికన్ను ముచ్చెలను నాటడానికి పెద్ద సైజు గుంతలను కలిగి ఉన్న ట్రేలను ఉపయోగించాలి. ఈ ప్లాస్టిక్ ట్రేలో కొబ్బరి పీచు, వర్మీ కంపోస్టు మరియు మట్టి సమభాగంలో కలిపి ఈ గుంతలలో వేయాలి. సగం పైగా ఈ మిశ్రమంతో నింపి తర్వాత మనం ఒంటికన్ను ముచ్చెలను వేసుకోవాలి. ఆ పైన మిగిలిన మిశ్రమాన్ని వేసి నొక్కాలి. ఈ విధంగా ఒంటికన్ను ముచ్చెలను అమర్చిన ట్రేల్ను షేడ్ నెట్లో కానీ నీడ ప్రదేశంలో కానీ వరుసకు 10 ట్రేలు చొప్పున ఒకదానిపై ఒకటి అమర్చాలి. వాటిపై నల్లటి పాలిథీన్ షీట్ను కప్పి గాలి చొరపడకుండా బిగించాలి. ట్రేల్లో వేడి పుట్టి కన్నుల నుండి మొలక ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 రోజుల్లో కన్నులు మొలకెత్తుట గమనించిన వెంటనే ట్రేల్ను తీసి షేడ్ నెట్లో ఒకదాని పక్కన ఒకటి వరుసగా అమర్చుకోవాలి. ఈ ట్రేలను రోజ్ క్యాన్ ద్వారా నీరు వీటికి అందించాలి. వాటిని 1 వారం రోజుల్లో అన్ని కన్నులు మొలిచి ఆకులు వేయడం ప్రారంభిస్తుంది. 3-4 ఆకులు తొడిగి నారు మొక్కలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా చేయడం వలన మొలక శాతం బాగుంటుంది. ట్రేల్లో నారు పెంచడానికి ఉపయోగించే రూటింగ్ మీడియాలోని పోషక పదార్థాలపై నారు మొక్కలు ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 1 ఎకరా పొలంలో నాటడానికి 9,000 నుండి 10,000 నారు మొక్కలు అవసరమవుతాయి. అంటే దాదాపు 180 నుంచి 200 ప్లాస్టిక్ ట్రేల్లో ఒంటికన్ను ముచ్చెలను నాటి నారు పెంచుకోవాలి. నారు మొక్కలు బలహీనంగా ఉన్నట్లయితే 3 x 19 ఎరువును మనము 1% చొప్పున వాటి మీద స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఈ నారు మొక్కలను నాటు విధానము, నారు మొక్కల్ని నాటుకునే ముందు ప్రధాన పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నుకోవాలి. తర్వాత చాళ్ళు, జంట చాళ్ళను చేసుకోవాలి. చాలుకి మధ్య 60 సెంటీమీటర్లు, జంటకు మధ్య 120 సెంటీమీటర్లు ఉండేలాగా చాళ్ళు చేసుకోవాలి. జంటల మధ్య జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులను వేసుకోవచ్చు. తర్వాత దున్నినట్లయితే భూమికి సారం ఎక్కువవుతుంది. అలాగే మనకి పప్పుజాతి పంటలు అయినటువంటి పెసర, మినుము, వేరుశనగ వంటి పంటల్లో కూడా ఈ జంట చాళ్ళ మధ్య అంతర పంటగా పండించవచ్చు. చాళ్ళలో మొక్కకు మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా చూసుకొని మొక్కలు నాటాలి. నారు మొక్కలు నాటేటప్పుడు కొబ్బరి పీచు ఎరువుతో సహా నాటుకోవాలి. ఈ విధంగా నాటిన నారు మొక్కలు 4 నుంచి 5 రోజులకు నిలదొక్కుంటాయి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు తేలికపాటి తడులు ఇవ్వాలి. ఎరువుల యాజమాన్యం, నాటే ముందు 1 ఎకరానికి 10 టన్నుల పశువుల గెత్తం వేయాలి. 1 ఎకరానికి 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును నాటే ముందు చాలల్లో వేయాలి. 150 కిలోల యూరియా, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును 4 దఫాలుగా వేసుకోవాలి. నాటిన 30, 60 మరియు 90 రోజులకు మొక్కల మొదల వద్ద చిన్న గుంతల్లో ఎరువులు వేసుకోవాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడులు ఇవ్వాలి. ఈ విధంగా దఫదఫాలు

0: ఎరువులు వేసి నీరు పెట్టడం ద్వారా బాగా మొలక వచ్చి గడలు బాగా పెరుగుతాయి. బోళ్ళు తక్కువగా వచ్చి చెరుకు నరికిన సమయానికి ఎక్కువ గడలు ఉండి దిగుబడి కూడా పెరుగుతుంది. నారు మొక్కలు వేసినప్పుడు కలుపు నివారణ. కూలీల రేట్లు పెరిగినందువలన ఎక్కువ సార్లు కూలీలతో కలుపుని తీయించలేని పరిస్థితుల్లో ఈ కలుపు మందులు వాడుతున్నాము. ఎకరాకి 600 గ్రాముల మెట్రిబుజిన్ని, అదేవిధంగా 50 రోజుల తర్వాత మెట్రిబుజిన్ 600 గ్రాములు, 2,4-D 800 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చెరుకు రకాలు 87A 298, 93A 145, 2009A 107, 2009A 252, అదేవిధంగా కొత్త రకాలు అయినటువంటివి 2012A 319, 2010A 229 మరియు 2006A 229 విత్తనం రైతులకు మరియు షుగర్ ఫ్యాక్టరీకి సరఫరా చేస్తుంది. చెరుకులో కణజాల వర్తనం అంటే టిష్యూ కల్చర్ ద్వారా చేసిన మొక్కలు ఉపయోగించడం కూడా ఎక్కువగా వైరస్ తెగులు పురుగులు ఎక్కువగా ఉండకుండా అది నివారిస్తుంది. ఈ టిష్యూ కల్చర్ ద్వారా అంటే కణజాల వర్తనం, ఈ విధానంలో వేల మొక్కలను జన్యు స్వచ్ఛత దెబ్బతినకుండా బలమైన తేజస్సు కలిగిన మొక్కలను మనము ఉత్పత్తి చేయొచ్చు. ఆ మొక్కల ద్వారా మనం విత్తనాన్ని సేకరించి దాన్ని విత్తనంగా వేసినట్లయితే మనకి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు జన్యు స్వచ్ఛత కలిగి 100% తల్లి మొక్కలను పోలి ఉంటాయి. రకాల పునరుత్పత్తి వేగంగా ఉంటుంది. మొక్కలన్నీ ఒకే రీతిలో ఉంటాయి. తెగుళ్ళు ముఖ్యంగా ఈ వైరస్ తెగులు అనేది మనం మామూలుగా అరికట్టలేము. ఈ టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా మనము నివారించవచ్చును. అధిక మొలక శాతాన్ని కలిగి ఉంటుంది. మొక్కలోని గడలన్నీ ఒకసారి పక్వానికి వస్తాయి, అందువల్ల దిగుబడి కూడా ఎక్కువ ఉంటుంది. సదరు 20-25% వరకు ఎక్కువ దిగుబడి ఇస్తుంది. మొక్కలు ఒక చోట నుండి మరొక చోటకు కూడా తీసుకెళ్ళడం సులువుగా ఉంటుంది. ఈ విధంగా టిష్యూ కల్చర్ ద్వారా చేసిన మొక్కలను ఉపయోగించడం ద్వారా ఎక్కువ దిగుబడి పొందవచ్చును.
1: మీరింతవరకు చెరుకులో విత్తన సాగు రైతులు సవరించుకోవలసిన అంశాలు, ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పివి పద్మావతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. తెలియజేస్తున్న వారు శ్రీమతి సిహెచ్ కమలారాణి.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతపు రైతులకి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రైతులకి కొన్ని సాధారణ సలహాలు. ప్రస్తుత ఈ వెచ్చని వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్ష సూచనల వల్ల పంటలు సాధారణ అభివృద్ధికి చాలా అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులని ఎప్పటికప్పుడు గమనిస్తూ పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటి తడుల్ని అందిస్తూ ఉండాలి. ఒక మోస్తరు తేమ అలాగే అడపాదడప మేఘావృతమే ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ముఖ్యంగా ఉదయం లేదంటే సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్కల సంరక్షణని చేపట్టుకోవాలి. వర్షం లేని సమయాల్లో అంతరకృషి ఇంకా కలుపు నివారణ ఇటువంటి పనులని చేసుకోవచ్చు. నేలలో తేమని నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతని నియంత్రించడానికి మల్చింగ్ ఇటువంటి పద్ధతుల్ని అనుసరించడం చాలా మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాల్వల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే పశువులకి శుభ్రమైన తాగునీరు ఇంకా వేడి అలాగే వర్షం నుండి రక్షణ ఇంకా తగిన ఆశ్రయాల్ని కల్పిస్తూ ఉండాలని రైతులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాగిని సాగు చేస్తున్న రైతు సోదరులు సూచించబడిన తేలికపాటి వర్షాలు ఇంకా అనుకూలమైన ఉష్ణోగ్రతలు నారుమడి ప్రారంభించడానికి అనుకూలంగానే ఉన్నాయి. రైతులు లోకల్ పెద్దచోడి ఇంకా ఇంద్రావతి ఇటువంటి రాగి రకాలని ఎకరాకి 4 నుండి 5 కేజీల విత్తన మోతాదుతో విత్తడం ప్రారంభించుకోవాలి. అలాగే విత్తన శుద్ధి ఎలా చేయాలంటే మొలకల తెగుళ్ళని తగ్గించడానికి ఇంకా పంట ఆరోగ్యంగా ఎదగడానికి విత్తే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదంటే 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. పసుపు యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు విత్తే సమయంలో వర్షాలు కురవడానికి అనుకూలమైన వాతావరణం అలాగే తేమ ఉన్నప్పుడు పసుపు నాటుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. విత్తన మోతాదు ఎలా తీసుకోవాలంటే రైతులు ఎకరానికి 800 నుండి 1000 కిలోల ఆరోగ్యకరమైన తెగుళ్ళు లేని పసుపు దుంపల్ని విత్తుకోవడానికి ఉపయోగించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. విత్తన శుద్ధి చేసిన విత్తన దుంపల్ని నాటడానికి ముందు 1 లీటర్ నీటికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలంటే భూమిని తయారు చేసే సమయంలో దుంపకుళ్ళు తెగుల్ని తగ్గించి మొక్కలు ఏపుగా పెరిగేలా చేయడానికి బాగా కుళ్ళిన పశువుల ఎరువుని లేదంటే కంపోస్ట్ని ఎకరానికి 8 నుండి 10 టన్నుల చొప్పున నేలలో బాగా కలిగి దున్నుకోవాలి. ఇప్పుడు కాఫీ యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు తడి ఇంకా తేమతో కూడిన వాతావరణం వల్ల తోటల్లో నల్లకుళ్ళు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తోటల్ని క్రమం తప్పకుండా పరిశీలించి తెగులు సోకిన ఆకులు లేదంటే కొమ్మల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. దీనిని సమర్థవంతంగా నివారించడానికి వాతావరణం పొడిగా ఉన్నప్పుడు 1% బోర్డో మిశ్రమాన్ని మొక్కలకి పిచికారీ చేసుకోవాలి. అలాగే వాతావరణం ప్రశాంతంగా ఇంకా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పనుల్ని చేసుకోవాలి. మిరియాలు సాగు చేస్తున్న రైతు సోదరులు కుళ్ళు తెగులు లేదా ద్రవట నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటికి చెట్టు మొదళ్ళు తడిచేలా వేసుకోవాలి. మామిడి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు పండ్ల ఈగలు ఇంకా పండు తొలిచే పురుగుల నివారణ కోసం తోటలో పడిపోయిన ఇంకా దెబ్బతిన్న పండ్లను తొలగించి ఎప్పటికప్పుడు నాశనం చేసుకుంటూ ఉండాలి. పురుగు ఉధృతి గనక కనిపించినట్టయితే వేప నూనె 2 నుండి 3 మిల్లీలీటర్లు లేదంటే స్పినోసాడ్

45 SC 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి వర్షం లేని సమయాల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అలాగే కోతకు వచ్చిన పండ్లని వర్షం లేని సమయాల్లో మాత్రమే కోసుకోవాలి. కోత అనంతరం పండ్లని నీడ ఇంకా గాలి సరిగా ఆడే ప్రదేశంలో నిల్వ ఉంచితే పండ్ల నాణ్యత ఇంకా నిల్వ కాలం కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. కురిసిన వర్షాల వల్ల నేలలో విత్తనాలు నాటుకోవడానికి అనుకూలమైన తేమ ఉంది కాబట్టి రైతులు ఎంపిక చేసిన నాణ్యమైన మొక్కజొన్న అంటే హైబ్రిడ్ విత్తనాలని ఎకరానికి 8 నుండి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. నేల సారాన్ని ఇంకా తేమను కాపాడడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువులెరువు లేదంటే కంపోస్ట్ ఎకరానికి 2 నుండి 4 టన్నుల చొప్పున కలుపుకోవాలి. విత్తనాల ద్వారా లేదంటే నేల ద్వారా వచ్చే తెగుళ్ళని నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసుకుంటూ విత్తన శుద్ధి

0: కంపోస్ట్ ఎకరానికి 2 నుండి 4 టన్నుల చొప్పున కలుపుకోవాలి. విత్తనాల ద్వారా లేదంటే నేల ద్వారా వచ్చే తెగుళ్ళని నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలా చూసుకుంటూ విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదంటే 2 గ్రాముల మెటలాక్సిల్ దీంతో పాటుగా మాంకోజెబ్ కలిపి విత్తనాలకి పట్టించాలి.
1: మీరు ఇంతవరకు అల్లూరు సీతారామరాజు జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు. తెలియజేసిన వారు శ్రీమతి సిహెచ్ కమలారాణి, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రం నుంచి కార్తీక్, సంజన, సౌజన్య ఆలపించిన గీతం విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు ఇప్పుడు శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారమవుతున్నాయి. గమనిక విన్నారు.

0: కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్, సునీత సారథి ఆలపించిన గీతం విన్నారు. మణిశర్మ సంగీత నిర్వహణలో.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట సుజాత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసు శిలపాడుగా విన్నారు. సంగీతం రమేష్ నాయుడు, స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: to get benefit provided if their average employment strength is less than 50, then they need to create 2 additional employment. And if the employment strength of establishment, the average employment strength of establishment is more than 50, then they need to create 5 additional employment, again in a sustained continuous manner for a period of 6 months. If that condition is met, then the employer is eligible to get benefit up to 3,000 rupees per employee per month. And this will continue, as I said, for 2 years. But in case of manufacturing sector, where the maximum impetus and focus of the government is, it will be for 4 years. So the scheme will continue for 4 years in case of manufacturing sector.
1: Visakhapatnam Parliament Sabhilu Sri మతుకుమిల్లి శ్రీ భరత్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఉన్నత ఆశయాలతో కష్టపడి పనిచేసే యువతే వికసిత్ భారత్కి బలమైన పునాది అని అన్నారు. ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి అన్నారు. దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, ఉన్నత ఆశయాలతో నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కష్టపడి పనిచేస్తేనే భారతదేశం ప్రపంచ పోటీలో అగ్రస్థానానికి చేరుకోగలదని భావించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ ఎం శ్రీభరత్ మాట్లాడుతూ,
2: మీ అందరికీ, మీరు ఇఫ్ యు హావ్ ఫస్ట్ జాబ్ వన్స్ యు ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఈపీఎఫ్ఓ, మీరు 6 మంత్స్ కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఉంటే గవర్నమెంట్ విల్ గివ్ యూ 7,500 రూపీస్ యాజ్ అన్ ఇన్సెంటివ్. ఇంకో 6 మంత్స్ అంటే 12 మంత్స్, 1 ఫుల్ ఇయర్ కంప్లీట్ చేస్తే ఇంకో 7,500 మీకు ఇస్తారు, అంటే 15,000. ద కంపెనీ ఈజ్ ఆల్సో రిసీవింగ్ అన్ ఇన్సెంటివ్ ఫర్ ఎంప్లాయింగ్ ఫస్ట్ టైం ఎంప్లాయీస్ లైక్ యూ. కంపెనీ ఈజ్ రిసీవింగ్ 3,000 రూపీస్ పర్ మంత్ ఫర్ ఆల్ సచ్ ఎంప్లాయీస్. అంటే మీరు 12 నెలలు పనిచేస్తే 3 × 12 36,000. మామూలుగా మోస్ట్ ఎంప్లాయర్స్కి 2 ఇయర్స్ ఇస్తారు, విచ్ ఇస్ 3 × 12 ఇఫ్ ఇట్ ఇస్ 1 ఇయర్, 3 × 24 ఇఫ్ ఇట్ ఇస్ 2 ఇయర్స్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో దిస్ స్కీమ్ కంటిన్యూస్ ఫర్ 4 ఇయర్స్. సో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అని నేను ఆలోచిస్తున్నాను. సో వాట్ ద గవర్నమెంట్ వాంట్స్ ఈజ్ ప్రైమరీలీ 3 థింగ్స్. ఇట్ ఈస్ టు ప్రివెంట్ ఎక్స్ప్లాయిటేషన్, ఇట్ ఈస్ టు గివ్ యూ సోషల్ ప్రొటెక్షన్, అండ్ టు ఇంక్రీజ్ యువర్ ఆస్పిరేషన్. బికాస్ ఇఫ్ యువర్ ఆస్పిరేషన్ ఇస్ హయర్, ద సొసైటీ ప్రొడక్టివిటీ విల్ గో అప్. దాని అర్థం ఏంటి? సపోజ్ యూఆర్ గెటింగ్ 20,000 రూపీస్, యూఆర్ నాట్ గెటింగ్ ఎనీ పిఎఫ్. యువర్ ఎంప్లాయర్ మే నాట్ ఇంక్రీజ్ యువర్ శాలరీ మినిమం వేజ్ ఎవ్రీ ఇయర్. నీకు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఏదో హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది, యూ వోంట్ గెట్ ఇన్సూరెన్స్ కవరేజ్, యూ వోంట్ గెట్ ఈఎస్ఐ కవరేజ్. సంబడీ ఇన్ యువర్ ఫ్యామిలీ గెట్ సిక్, ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ విల్ బి గాన్, అండ్ దెన్ యూఆర్ అగైన్ బ్యాక్ టు జీరో. అండ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. గవర్నమెంట్ వాంట్స్ టు ఎన్షోర్ దట్ యూ డోంట్ గో టు జీరో, బికాస్ యాక్సిడెంట్స్, క్రైసిస్ కెన్ హ్యాపన్ టు ఎనీబడీ. బట్ యూ షుడ్ హ్యావ్ ద ప్రొటెక్షన్ టు గో అప్. That is on the downside protection. When you are formally employed, you get ESI coverage, you get health insurance. That is all the downside. The upside enti ante, one, your salary levels will keep growing as per minimum wage if you perform well, even more. The other is that you also are now eligible for getting a credit card, for getting a bank loan, for buying a vehicle, buying a home. Me bank payments unofficial ga meeku vala cash lo istunte, you will not be able to do all of this. So that is very important, because India's problem, neen chustunnan ippudu as a politician, problem enti ante, many of the people don't have aspiration. Aspiration enti ante, naaku 20,000 30,000 na oorlo untu naaku vaste chalu, I don't want to work more hard. And if you don't work hard, we are not competing with other states, we are competing with the rest of the world. Today meer chusaru, there is a war between Iran, US, Israel, but we are suffering. How are we suffering? మన పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగినాయి, కుకింగ్ గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, స్టేరింగ్ అట్ అన్ ఎనర్జీ క్రైసిస్. యూ మే థింక్ దానికి నాకు సంబంధం ఏంటి అని. ఇఫ్ అవర్ హ్యూమన్ ప్రొడక్టివిటీ గోస్ అప్, ఇఫ్ అవర్ ఇన్నోవేషన్ గోస్ అప్, వీ కెన్ బీ ఎనర్జీ సెల్ఫ్ రిలయంట్, వీ కెన్ ప్రొడ్యూస్ అవర్ ఓన్ ఎనర్జీ. మన దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఇఫ్ వీ ఆర్ దేర్, వీల్ బీ ఏబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ సెమీ కండక్టర్స్. వీ డి నాట్ పే ఇనఫ్ అటెన్షన్ టు ఇట్. చైనా కంట్రోల్స్ 80-90% ఆఫ్ ద సప్లై ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఇన్ ద వరల్డ్. So neen ekkadiki ellina sare, when I see people who are not aspirational, I'm very worried, especially youth, youngsters like you. Meeru ambitious ga lekapothe India is not going to be able to compete. This is a way to get you into the formal economy.

0: ప్రారంభించారు. అనంతరం ఆయన ఎంపికైన అభ్యర్థులను అభినందించారు.
1: ఉద్యోగ జగత్ సే జుడే హుయే బహుత్ సారే మహానుభావ్ మే ఆజ్ దేఖ్ రహా హూ యహాన్ పర్ ఔర్ యువా సాథియో కా ఉత్సాహ్ తో ధ్యాన్ మే ఆతా హీ ఆతా హై ఇత్నీ బడీ తాదాద్ మే ఆజ్ యహాన్ ఇస్ కార్యక్రమ్ సే జుడే యువా సాథియో మే ముజే భారత్ కే ఉజ్వల్ భవిష్య కీ తస్వీర్ దిఖాయి దే రహీ మే ఆప్సే కుచ్ హీ ఘంటే పెహలే హీ ఫ్రాన్స్ ఔర్ స్లోవాకియా కీ యాత్రా సే లౌటా హూ. G7 में विकसित देशों के दिग्गज नेताओं से मिला. दुनिया आज भारत की युवा शक्ति की चर्चा कर रही है. भारत के टैलेंट स्किल और पोटेंशियल की चर्चा सब दूर हो रही है. दुनिया भारत के युवाओं की क्षमता को भली भांति पहचानने लगी और ऐसे समय हमारी कोशिश है कि भारत का हर युवा अपनी क्षमता को अवसर में बदल और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ. यह रोजगार योजना सामान्य तौर पर सोची जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाले युवा के सपनों को शक्ति देने वाली योजना है. यह युवा और उद्योगों के बीच एक मजबूत सेतु बनाने वाली योजना. साथियों, आमतौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती हैं, लेकिन ये योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा.
0: ఎన్ మణి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో పలు సంస్థల తరపున ఎంపికైన అభ్యర్థులకు అతిథులు నియామక పత్రాలను అందజేశారు.
2: మీరింతవరకు విశాఖపట్నం సాగర్మాల ప్రాంగణంలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా నిర్వహించిన రోజ్గార్ మేళా 2026 కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ బిఎస్ చంద్రశేఖర్, సహకారం శ్రీమతి జి పద్మ, సాంకేతిక సహకారం శ్రీ మానసరంజన్ ప్రధాన్, శ్రీ డి కార్తీక్ రెడ్డి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అల్లరి వయసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత ఆలపించిన గీతం విన్నారు. జేవి రాఘవులు స్వర కల్పనలో.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట సంతోషం చిత్రం నుంచి రాజేష్ ఆల్పించిన గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం. కార్యక్రమంలో ఇదే ప్రసారంలో 9:30 మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న వెనుకబాటు తనం ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, జీవనోపాధి, సామాజిక పురోభివృద్ధి రంగాల్లో గిరిజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేస్తూ,
1: साथियों डबल इंजन सरकार की डबल विशेषता ये है कि वो खुद जनता तक पहुंचती है. हमारा प्रयास है कि सामान्य नागरिक को किसी समस्या के समाधान के लिए अनावश्यक चक्कर न लगाने पड़े. इन्हीं प्रयासों का परिणाम है कि युवाओं, महिलाओं, किसानों और आम लोगों की अपेक्षाएं आज पूरी हो रही है. सुभद्रा योजना के माध्यम से 1 करोड़ से अधिक माताओं और बहनों तक आर्थिक सहायता पहुंचाई गई. आयुष्मान भारत को लागू करके ओडिशा.
0: ఈ సభలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ జిల్లాలోని రాష్ట్రపతి స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం తనకు దక్కిన గొప్ప భాగ్యంగా ప్రధాని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పహాడ్పూర్ను త్వరలోనే పూర్తిస్థాయి పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే సూర్యగ్రామంగా తీర్చిదిద్దుతామని నరేంద్ర మోదీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బెంగాల్లో పలు కీలక రంగాలకు చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్యరంగం, పశుసంవర్ధక శాఖలకు చెందిన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త పనులకు పునాదిరాళ్లు వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజును పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్గా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9,44,00,000 మంది రైతులు లబ్ధి పొందగా వారిలో 2,18,00,000 మంది మహిళా రైతులు ఉండటం విశేషం. ఆధునికతను స్వీకరిస్తూనే సంస్కృతిని కాపాడుకునే సమాజమే సంపన్న సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని వయస్సుల వారికి యోగా ఎంతో ఆవశ్యకం అనే సందేశాన్ని చాటుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సంస్కృతి యోగా సాంప్రదాయాల సమ్మేళనంగా

0: దేశంలోని 100 ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. జాతీయ స్థాయి ప్రధాన వేడుక రేపు కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన శ్రీ అంబాబాయ్ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఆలయ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సరిహద్దుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
1: భారత్ కీ సురక్షా కీ సభీ ప్రకార్ కీ సునిశ్చిత నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే హో రహీ, చాహే గ్రామీణ వికాస్ హో, चाहे शहरी विकास हो, चाहे कृषि को समृद्ध करने के लिए कोऑपरेटिव और डेयरी मंत्रालय बनाना हो, चाहे पीएलआई स्कीम लाकर भारत को उत्पादन का हब बनाना हो, सेमीकंडक्टर, क्वांटम इंजीनियरिंग, न्यू एज टेक्नोलॉजी में भारत को उत्पादन के लिए नई शुरुआत करनी हो.
0: కైలాస మానసరోవర యాత్ర 2026 ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్రకు సంబంధించి ఎంపికైన భక్తుల మొదటి బృందం సిక్కింలోని చారిత్రాత్మక నాథులా కనుమ, నాథులా పాస్ సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిక్కిం గవర్నర్ ఓంప్రకాష్ మాథూర్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి షెరింగ్ తెందు భూటియాతో కలిసి యాత్రికుల మొదటి బృందానికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నాథుల సరిహద్దు దాటిన ఈ బృందంలో మొత్తం 47 మంది ఉన్నారు. యాత్రికులు ఈ నెల 27వ తేదీన అత్యంత పవిత్రమైన మానస సరోవర పరిక్రమ ప్రదక్షిణ చేయనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కోల్కతా నౌకాశ్రయంలో జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ ఆగ్రై అనే ఈ 3 నౌకల చేరికతో భారత నావికాదళ అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకల నమూనాలను రూపొందించగా, ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సీ వీటిని నిర్మించింది. ఈ యుద్ధ నౌకల నిర్మాణంలో 75% పైగా స్వదేశీ సాంకేతికతను, వస్తువులను వినియోగించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఈరోజు జరిగిన 3వ వన్డే క్రికెట్ మ్యాచ్లో 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 110, రోహిత్ శర్మ 79 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీసుకున్నాడు. వినియోగంలో ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఎఫ్డిసి ఔషధాల ఉత్పత్తి, విక్రయాలు, పంపిణీపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు డిటిఏబి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ మందులపై సమగ్ర సమీక్ష జరిపింది. ఈ మందుల కలయిక వల్ల రోగులకు ఎలాంటి అదనపు వైద్య ప్రయోజనం లేదని, శాస్త్రీయ ఆధారాలు లేని ఇటువంటి అహౌతిక ఔషధ మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరమని తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట అద్దాల మేడ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం విన్నారు రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో.

0: జి ఆనంద్ పీసుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం చక్రవర్తి, చిత్రం జోదగాడు.
1: మల్లె పూవల్లే నవ్వు.

పల్నాటి సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక గమనిక.

పల్నాటి సింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంలో 102 మెగాహెడ్స్, శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ మరియు రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్ పై ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారమవుతున్నాయి. గమనిక విన్నారు.

0: ಪತೇ ಪೋತಂದ ನೀ.
1: కెవి మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం విన్నారు త్రిశూలం చిత్రం నుంచి.

0: కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట అగ్నిపుల్ల చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన గీతం సంగీతం చక్రవర్తి. మీరింతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొంచెం సేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: नमस्कार. संगीत के अखिल भारतीय कार्यक्रम में आज हम आपको सुनवाने जा रहे हैं डॉक्टर विवेक करमहे का शास्त्रीय गायन.
2: नमस्कार. इन टुडेज नेशनल प्रोग्राम ऑफ म्यूजिक वी आर गोइंग टू ब्रॉडकास्ट अ क्लासिकल वोकल परफॉर्मेंस बाय डॉक्टर विवेक करमहे.
1: सुरों के प्रति अगाध समर्पण और रागों की शुद्धता जब किसी साधक के कंठ से प्रस्फुटित होती है तो संगीत का एक नया अध्याय जन्म लेता है. भारतीय शास्त्रीय संगीत के आकाशदीप पर ऐसा ही एक दैदिप्यमान नाम है डॉक्टर विवेक करमहे. 15 से अधिक वर्षों के अनवरत रियाज और देश विदेश के प्रतिष्ठित मंचों पर अपनी मंत्रमुग्ध कर देने वाली प्रस्तुतियों से आपने शास्त्रीय संगीत जगत में अपनी एक अमिट छाप छोड़ी है.
2: When profound dedication of musical notes and the purity of ragas spring forth from the voice of a devotee practitioner, a new chapter in music is born. One such radiant name shining on the firm

0: Amit Shah today inaugurated Sri Ambabai Temple Development Project in Kolhapur of worth over 1,445 crore rupees. Maharashtra Chief Minister Devendra Fadnavis and other dignitaries were present on the occasion. Addressing a public gathering, Mr. Shah said, the development project will transform the temple precinct into a modern pilgrimage destination while preserving its historical, cultural and spiritual heritage. The National Eligibility Cum Entrance Test NEET UG 2026 re-examination is scheduled for tomorrow. The re-examination will be held across 551 cities in India and 14 cities abroad for over 22.79 lakh candidates. Ahead of the examination, the National Testing Agency, that is NTA, has conducted nationwide mock drills as part of preparations for the NEET UG 2026 re-examination. The NTA said it is fully prepared for the smooth, fair and transparent conduct of the examination. At least 5 devotees lost their lives and 40 others were injured today after a portion of the temple structure collapsed in Manvad Taluka of Maharashtra's Parbhani district. The incident occurred when a large number of devotees had gathered at the temple for darshan. Rescue operations were launched immediately following the collapse, with 20 to 25 people rescued from the debris. Around 15 injured devotees are currently undergoing treatment at a nearby hospital. Prime Minister Narendra Modi and Maharashtra Chief Minister Devendra Fadnavis expressed deep sorrow over the tragedy and announced financial assistance of Rs 5 lakh each for the families of those who lost their lives in the accident. International Yoga Day 2026, IDY 2026, will be celebrated tomorrow to mark the 12th International Day of Yoga with the theme Yoga for Healthy Aging, which highlights the importance of adopting yoga as a lifelong practice for healthy, active and dignified aging. The main event of International Day of Yoga 2026 will be held at the historic Red Road in Kolkata in West Bengal, where Prime Minister Narendra Modi will lead the nation in the practice of the Common Yoga Protocol. In cricket, India completed a clean sweep of the three-match one-day international series with a comprehensive 9-wicket win over Afghanistan in the final match at the M.H. Chidambaram Stadium in Chennai today. Chasing a modest 219-run target, India raced to victory in just 28.4 overs, losing 1 wicket. India Meteorological Department has issued a red colour warning for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim for tomorrow. The Met Department has predicted heavy to very heavy rainfall over Assam and Meghalaya for the next 2 days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. అందుకో పిలుపు బృందగానం వింటారు. రచన శ్రీ దూసి ధర్మారావు, సంగీతం శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ మయూర కవి విరచిత సూర్యశతకం, ఇంకా సన్నుతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొనే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అంది మాతరం ప్రసారమవుతుంది. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్లా శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. 7:20 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణ శాస్త్రి వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత లేఖావళి శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు, అనంతరం పుష్పాంజలి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎస్ అమర నారాయణ. 8:35 కర్ణాటక సంగీత అనుసంధాన కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం నాదస్వరం వింటారు. శ్రీ రామకృష్ణ సహకార నాదస్వరం. ఆప్కి మన్పసంద్ హిందీ సినిమా పాటలు రేపు ఉదయం 10:30 ప్రసారమవుతాయి. 11:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 12:40 నిమిషాలకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె సోమేశ్వరి

పడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. మహిళావాణి స్త్రీల కార్యక్రమం రేపు మధ్యాహ్నం 1:31 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో వృద్ధాప్యంలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా, శ్రీమతి కె అనురాధ గారి ప్రసంగం వింటారు. అనంతరం సినిమా పాటలు వింటారు. రేపు మధ్యాహ్నం 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో సంగీత జనకులం భజన మండలి బాలల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 ఓ కాశీవాసి రావయ్య నాటకం వింటారు. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యోజనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 సౌత్ ఆఫ్రికా మాంచెస్టర్లో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2026లో భాగంగా ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం రేడియో సెటర్లో మాత్రమే ప్రసారమవుతుంది. రోజువారీ కార్యక్రమాలు యాప్లో వినవచ్చు. 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వెదజల్లే వరిలో సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు, ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ జోగినాయుడు ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 9:30 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు, 10:00 ఆపాత మధురాలు పాత చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34.4°C, అత్యల్ప ఉష్ణోగ్రత 29°C, వర్షపాతం 0.46 mm నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 36.6°C, అత్యల్ప ఉష్ణోగ్రత 29.2°C, వర్షపాతం 0.14.6 mm నమోదైంది. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి 1-2 చోట్ల చెదురు మొదలు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం నెలకొని 30-45 km వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:15:09. మీడియం వేవ్ 323.6 m అనగా 927 kHz పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.